శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 101.3 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 17వ తేదీ, ఈరోజు శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 11.21 లక్షల మంది విద్యార్థులు మెడికల్ అడ్మిషన్లకు అర్హత సాధించారు. భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సిద్దమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఎయిరోస్పేస్ అభివృద్ది చేసిన ఈ రాకెట్ను రేపు ఉదయం 11:30 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని షార్-1 ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టారు. కొత్త పర్యాటక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో నిన్న జరిగిన ఫెయిత్ టూరిజం కాన్క్లేవ్ 2026లో మంత్రి పాల్గొన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పారిశ్రామికవేత్తలను కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో జరుగుతున్న ప్రదర్శనను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న సందర్శించారు. ఏపీకి చెందిన లేపాక్షి పెవిలియన్తో పాటు వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రానికి చెందిన సంప్రదాయ చేనేత హస్తకళల వైభవాన్ని జాతీయ అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్పడంలో లేపాక్షి కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో ఆహార

అభివృద్ది రంగంలో 49 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందిస్తోందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి అర్హులైన వారికి యూనిట్ విద్యుత్ 1.50కి ఇస్తోందని, సంక్షేమ పథకాల అమలులో భాగంగా రైతులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, న్యాయ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలోని పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు రేపు 1వ తేదీన స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్, రీషెడ్యూల్కు అవకాశం కల్పిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యం కోసం దీన్ని ఏర్పాటు చేశామని తపాలా వర్గాలు తెలిపాయి. రాష్టంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆక్వా రైతులు కష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నిటిపై మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. తల్లికి వందనం అమలుకు పరిపాలన అనుమతులు, మార్గదర్శకాలను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన కార్యక్రమంలో భక్తి సంగీతం వింటారు.

మీరింతవరకు వందనా కార్యక్రమంలో భక్తి సంగీతం విన్నారు. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: TG20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్ధిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
2: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతే. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జులై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: వాళ్లవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టుండే ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి వాళ్లవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
4: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి గానీ రేపొద్దున తాగునీటికి గానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే, విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి, దానిలో దగ్గర దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది, శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా.
0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ది పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో కోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: నాలో నీకు నచ్చింది ఏంటి?

0: బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విరుద్ధార్థి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.
6: FM 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన రెండో వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవలు నిర్వహించేందుకు జింద్లో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బార్డర్ అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బార్డర్ అవుట్ పోస్ట్ లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్, మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పూరి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి, అహ్మద్ హసన్ కాడియా గుర్తించారు. పట్టాన్ జిల్లా సిద్దపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ద రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టువులైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ్చ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళన రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతోంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సీ హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సీ U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2 వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 74వ శ్లోకం. సంజయ ఉవాచ.

అద్భుతం రోమహర్షణం. సంజయ వాచ. సంజయుడు పలికెను ఇతి ఈ విధంగా మహాత్మనః మహాత్ముడైన వాసుదేవస్య శ్రీకృష్ణుడి యొక్క చ మరియు పార్థస్య అర్జునుడి యొక్క ఇమం ఈ అద్భుతం ఆశ్చర్యకరమున్ను రోమహర్షణం పులకింతలు కలిగించేదియున్ను అయినటువంటి సంవాదం సంభాషణను అహం నేను అశ్రౌషం విన్నాను.

అద్భుతం రోమహర్షణం. సంజయుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ మహాత్ములే. వారిద్దరి మధ్య జరిగిన ఈ సంవాదం ఆశ్చర్యకరంగా ఉంది. దాన్ని తలుచుకుంటే ఒళ్ళు పులకరింతలుగా ఉంది. అలాంటి ఆ సంవాదాన్ని నేను విన్నాను. పక్షపాతరహితులైన బయటి వ్యక్తులు ఈ గీతాశాస్త్రాన్ని విన్నప్పుడు వారికి కలిగేది కలుగవలసినది అయిన అనుభూతిని వివరించేందుకోసమే వ్యాసమహర్షి ఈ సంజయ వాక్యాలను మనకు వినిపిస్తున్నాడు.

0: అద్భుతం రోమహర్షణం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ కాఫీ టైంలోకి వచ్చేసాం. ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైంలో ఈరోజు మనం డే స్పెషల్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ నంబర్ వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ ఆపద్ బాంధవుడు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

7:27:31 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ కాఫీ టైమ్ లో ఉన్నాం. సో మరి ఈ రోజు డే స్పెషల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి కాఫీ టైంలో. అయితే తిరుమల సుందర శ్రీ రంగనాథ్, పేరు వినగానే మీకు గుర్తొచ్చేసింది కదా, ఎస్ రంగనాథ్ గారండి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేశారు రంగనాథ్ గారు. అక్కినేని నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడు సినిమాలో ఒక చిన్న పాత్రతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు రంగనాథ్. 1974 చందన చిత్రంతో హీరోగా మారారు. ఆయనకు స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా పంతులమ్మ. ఇంకా అక్కడి నుంచి ఆయన అస్సలు ఒక్కసారి కూడా అలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఆయన మంచి నటుడు మాత్రమే కాదండి, అద్భుతమైన కవి కూడా. ఎన్నో కవితలు రాశారు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో రచనలు ఆయన అందించారు. 40 సినీ ప్రయాణంలో 300 పైగా సినిమాల్లో నటించారు రంగనాథ్ గారు. ఈరోజు ఆయన జయంతి. మరిన్ని డే స్పెషల్స్ మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తుంది రాజన్ నాగేంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

7:33:40 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ కాఫీ టైమ్ లో డే స్పెషల్స్ అయితే మాట్లాడుకుంటున్నాం. నేను మీ జ్యోతి. సో మరి నెక్స్ట్ దుక్కిపాటి మధుసూదన్ రావు గారి జయంతి కూడా ఈరోజు అనమాట. నవలల్ని సినిమాలుగా రూపొందించి అరుదైన సక్సెస్ సాధించిన నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ గారు. కదే హీరో అని నమ్మి ఎన్నో సినిమాలు తీశారు. క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా యాక్టర్స్ ని సెలెక్ట్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించేవాడు దుక్కిపాటి. సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేసేవారు. అందుకే ఆయన సినిమాలు అజరామరంగా నిలిచిపోయాయి. నమస్కారం కూడా పెట్టని రాని నన్ను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి దుక్కిపాటి అని అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించడం కోసం కృషి చేసిన దుక్కిపాటి చిరస్మరణీయులు. మరిన్ని డే స్పెషల్స్ మనం మాట్లాడుకుందాం. బిఫోర్ ద డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. పి సుశీల గారు ఆలపించినటువంటి ఆత్రేయ గీతం ఎస్ రాజేశ్వరరావు మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: City FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

7:39 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ డే స్పెషల్స్ మనం మాట్లాడుకుంటున్నాం మీనాటి కాఫీ టైంలో. భారతీరాజా గారి జయంతి కూడా ఈరోజు. లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా సినిమాలు ఎలా ఉంటాయంటే, స్టోరీలో ఒక సమస్య, దానికి ఒక సొల్యూషన్ అండ్ ఫైనల్లీ హీరో హీరోయిన్ కలుస్తారా లేదా. మన సినిమాల్లో ఫార్ములా ఇలాగే ఉంటుంది కదా. అయితే హీరో హీరోయిన్ కలుస్తారా లేదా అన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలనుకున్నారు భారతీరాజా. అయితే ఆయన చెప్పిన కథ విన్న చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదెక్కడి క్లైమాక్స్ అన్నవాళ్లు కూడా ఉన్నారు. ఎన్నో విమర్శలు వచ్చాయి, కానీ కథలో వైవిధ్యం ఉందని మాత్రం కథ విన్న ప్రతి ఒక్కరూ అంగీకరించేవాళ్లు. ప్రేమ, ఉమ్మడి కుటుంబం, సామాజిక సమస్యలు, సున్నితమైన మానవ సంబంధాలు, ఆయన తన సినిమాల్లో చూపించిన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యశానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

7:47 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ కాఫీ టైమ్ లో ఉన్నాం. డే స్పెషల్స్ మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మన భారతీ రాజా గారి జయంతి కూడా ఈరోజు అని చెప్పాను. ఆయన సినిమాలతో ఎందరికో సినీ జీవితాన్ని అయితే ప్రసాదించారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోయిన్స్ ని న్యాచురల్ గా చూపించడం భారతీ రాజా గారి స్పెషాలిటీ. దీని వెనుక ఒక కారణం ఉందని చెప్తూ ఉంటారు ఆయన. నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ఆమెను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఆశ్చర్యంగా ప్రతిసారి ఆమె నాకు పల్లెలోనే కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు, ప్రకృతి కాంత. ఆమె అందానికి నేను ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా అంటూ పల్లెలపై తనకున్న ప్రేమను చెప్పారు భారతీరాజా. అందుకే ఆయన తీసిన ప్రతి సినిమాలో పల్లె అందాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఆయన తీసిన అద్భుతాలకు అవార్డులు ఎన్నో వెతుక్కుంటూ వచ్చాయి. భారతీయ సినిమాను కొత్త పుంతలు తొక్కింది.

చిన్న దక్షిణాది దర్శకుల టాప్ లిస్టులో ఖచ్చితంగా ఉండే పేరు భారతీరాజా గారిది. మరి కాఫీ టైంలో డే స్పెషల్స్ విన్నారు కదా. రైట్ నౌ మీకోసం ఆత్మబంధువు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 7:54 లో ఉంది వీబీ క్లాక్ అండ్ కాఫీ టైమ్ లో విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో రైట్ నౌ మీకోసం ఆనంద్ మూవీ నుంచి కేఎం రాధాకృష్ణన్, శ్రేయా కోశల్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ప్లే చేస్తున్నాను. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్ లో అండ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత న్యూస్ హెడ్లైన్స్ అండ్ ఆ తర్వాత మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రారంభించారు. రథం లాగే ముందు పూరి తరహాలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. తల్లికి వందనం అర్హుల వివరాలు మనమిత్ర వాట్సాప్ లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఇది పిల్లల విద్యకు సాయంగా నిలవనుందని చెప్పారు. రాష్ట్రంలో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ది చేయాలని సూచించారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్టంలో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. Come on.

ఇందిరా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, కేకే మహాలక్ష్మి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్న తర్వాత 8 hours 9 minutes 33 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో.

0: కొంతమందికి కష్టకాలంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కానీ కొంతమందికి ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రేరేపించుకునే రెస్పాన్సిబిలిటీని పూర్తిగా అంటే వాళ్లపైనే ఉంటుందన్నమాట ఆ రెస్పాన్సిబిలిటీ అనేది. వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు కొంతమంది మహానుభావుల ఆలోచనలు మనకి కొత్త ఆలోచన విధానాన్ని అండ్ పాజిటివ్ అవుట్లుక్ని అందిస్తాయి కదా. ఆ అనుభవాలే ఫ్యూచర్లో మనల్ని ముందుకు నడిపించే శక్తులుగా మారతాయి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.35. గుడ్ మార్నింగ్ విజయవాడ, విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. కానీ బట్ బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. సింహరాశి మూవీ నుంచి నేను ప్లే చేస్తాను. అండ్ ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్ చిత్ర పాడినటువంటి పాట. బిఫోర్ దట్ షార్ట్ కమర్షియల్ బ్రేక్ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

8:17:50 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ గుడ్ మార్నింగ్. విజయవాడ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో సక్సెస్ సాధించడం అందరికీ అంత ఈజీగా అయితే ఉండదు. చాలా మంది ఎన్నో కష్టాలు పడతారు. జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్, ఓటములు, నిరాశలు తట్టుకోలేక చాలా మంది మధ్యలోనే చేతులు ఎత్తేస్తారు. అంటే ద లూజ్ కరేజ్. అయితే కొంతమంది మాత్రమే ఈ కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు తమ కలలకు దూరంగా వెళ్ళిపోతారు. జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ రావటం సహజం, కానీ అవి మనకు ఏదో ఒక కొత్త విషయాన్నైతే ఖచ్చితంగా నేర్పుతూనే ఉంటాయి. ఆ అనుభవాలే ఫ్యూచర్లో మనల్ని ముందుకు నడిపించే శక్తులుగా మారతాయి.

మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, మన్మధుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. డిఎస్పీ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

8 hours 24 minutes 9 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం. స్టడీస్, కెరీర్, జాబ్, బిజినెస్ ఆర్ రిలేషన్షిప్స్, వీటికి సంబంధించిన సవాళ్లను మీరు ఫేస్ చేస్తున్నట్లయితే గనక ఎక్స్పర్ట్స్ చెప్పిన కొన్ని మోటివేషనల్ కోట్స్, వాళ్ళ అనుభవంతో మనకు అందించినటువంటి ఆ కోట్స్ మనం అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మనకి వినే ధైర్యం ఉండాలి, విని వాటిని పాటించగలిగే ధైర్యం ఉండాలి, కానీ మనల్ని ముందుకు సాగే ధైర్యాన్ని మనకి కంప్లీట్గా ఇస్తాయన్నమాట. సో వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం మాత్రమే కాదు, ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచొచ్చు అండ్ మనం కూడా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనమాట. కొన్నిసార్లు ఈ చిన్న చిన్న పాజిటివ్ థాట్స్ కష్టాల్లో ఉన్న ఒకరి జీవితంలో ఆశాకిరణంగా మారవచ్చు కూడా. మరి మాట్లాడుకుందాం ఆ విషయాలన్నీ. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి ఆచార్య పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అవేమో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో గెలుపు కంటే ఓటమి మనకి ఎక్కువ విషయాల్ని నేర్పిస్తుందట. దీన్ని మీ దారికి అడ్డంకిగా కాకుండా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకునే అవకాశంగా భావించండి అంటారు ఎక్స్పర్ట్స్ అయితే. అంటే జీవితంలో తప్పులు చేయడం సహజం, ఆ తప్పుల నుంచి నేర్చుకుని మనల్ని మనం బెటర్గా మెరుగుపరుచుకోవడమే ముఖ్యం. అండ్ మనల్ని మనం మునుపటి కంటే కూడా మెరుగ్గా మార్చుకోవడానికి మనం ట్రై చేసినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం

ఈ టైమ్స్ 43:25 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ గుడ్ మార్నింగ్. విజయవాడలో ఉన్నాం. సో మరి నేను నా జీవితంలో ఎన్నోసార్లు విఫలమయ్యాను, అందుకే నేను ఈరోజు ఇంతటి విజేతను కాగలిగాను అంటారు మైఖేల్ జోర్దాన్, వరల్డ్ ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ జోర్దాన్ అన్నట్టు. ప్రతి ఓటమి కూడా నెక్స్ట్ గెలుపుకి పునాది వేస్తుంది.

చాలా మంది ఎందుకు విఫలమవుతూ ఉంటారంటే, విజయం కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది అనగానే, అంటే సరిగ్గా అదే టైంలో వాళ్ళ పట్టుదలను వదిలేస్తారు, సహనాన్ని కోల్పోతారు. బల్బుని కనిపెట్టిన ఎడిసన్ మాట ఇది, విజయం సాధించే వరకు పోరాటాన్ని ఆపకూడదు. జీవితంలో ఒడిదుడుకులు సహజం, కానీ పడిపోయిన ప్రతిసారి కూడా దానికి రెట్టింపు బలంతో పైకి లేవటమే జీవితం. ఏమంటారు? గుడ్ మార్నింగ్, విజయవాడలో ఉన్నాం రైట్ నౌ. మీకోసం నా మనసిస్తారా ఈ చిత్రానికి రాజేష్ సునీత ఆలపించినటువంటి ఈఎస్ మూర్తి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూ టు వివిధ భారతి FM 101.3 విత్ మీ

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
8: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
7: ఓ పాట కనులు తుడిస్తే
8: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
7: ఓ పాట మనసుకి హత్తుకుంటే
8: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
7: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
8: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
7: 101.3.
9: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్టంలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలోని పలమనీరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగును విజయవంతంగా పట్టుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట హస్తకళలు చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. రాష్ట్రాన్ని ఆహార శుద్ది పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ హోంశాఖ మంత్రి వంగల్పూడి అంటున్నారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల విస్తరణకు 6,248.54 ఎకరాలు సేకరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మెగా సమావేశాన్ని ఈ నెల 24 నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు సమావేశం ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ రంపచోడవరంలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి హాజరవుతారు. న్యూస్ అలయన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను మాట్లాడబోతున్నాను. ఇంట్రెస్టింగ్ అని ఎందుకు అన్నాను అంటే, యాక్చువల్గా పిల్లల్లో అంటే పిల్లల పెరుగుదల కానీ వాళ్ళ అభివృద్ధిలో కానీ స్పోర్ట్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు కదా. ఈ తరం పిల్లలకు తెలియని ఆటలు, ఒకప్పటి తరం మరచిపోయిన ఆటలు, మన భారతదేశంలో సాంప్రదాయ క్రీడల గురించి తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, నువ్వే నువ్వే చిత్రానికి శంకర్ మహదేవన్ పాడినటువంటి శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. నేటి జనరేషన్ అంటే ప్రస్తుత తరంతో పోలిస్తే ఇంతకు ముందు తరం పిల్లల్లో అవుట్డోర్ స్పోర్ట్స్ అనేవి బాగా పాపులర్ కదా, అంటే బాగా ఆడేవాళ్ళు అప్పట్లో. దీనివల్ల పిల్లలు మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేవాళ్ళు అనమాట. సో గిల్లీ దండ, సబ్జా, ఖోఖో ఇలా నేల మీద ఆడేవాళ్ళు కదా, దీంతో వాళ్ళలో ఉత్సాహం ఇప్పటి జనరేషన్ పిల్లల కంటే కూడా ఎక్కువగా ఉండేది. నేటి తరం పిల్లలు ప్రస్తుతం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఏంటంటే స్మార్ట్ ఫోన్స్లోనే గేమ్స్ లేదంటే వీడియో గేమ్స్ ఎక్కువగా ఇవే ఆడుతున్నారు. క్రీడల సమయం, సంస్కృతి మారిపోవడం వల్ల మన భారతదేశ సాంప్రదాయ ఆటలు మరుగున పడిపోతున్నాయి. మరుగున పడిపోవడమే కాదు, దాదాపు అంతరించిపోయాయనే చెప్పాలి. మాట్లాడుకుందాం కొన్ని ఇండియన్ ట్రెడిషనల్ గేమ్స్, భారతీయ సంప్రదాయ ఆటల గురించి ఈనాటి జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. వింటూనే ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నౌ మీకోసం మహానటి చిత్రం నుంచి మిక్కీ జెమైర్ మ్యూజిక్ కంపోజిషన్లో రమ్య బెహ్రా అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

వసంతం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, హరిహరన్ సుజాత పాడినటువంటి కులశేఖర్ గీతం విన్న తర్వాత 9:19:41 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఉన్నాం.

అయితే ఇంతకు ముందు తరం వారికి గిల్లీదండ ఆట బాగా తెలుసు కదా. దీని గురించి మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆటను రెండు రకాల కర్రలతో ఆడతారు. అందులో ఒకటి గిల్లి, అది మూడు అంగుళాలు మాత్రమే ఉండి చిన్నగా ఉంటుంది. ఇంకొకటి రెండు అడుగుల పొడవు గల దండ అన్నమాట. దీన్ని గిల్లీని కొట్టడానికి ఉపయోగిస్తారు. ఇంకొక ఆట, చిన్న రాళ్లను ఒకదానిపై ఒకటి జోడించి పెడతారు కదా, అండ్ దాన్ని బంతితో కొడతారు. నేనైతే మాత్రం ఇది చాలా చోట్ల సినిమాల్లో చూశాను, అండ్ లగోరి అనమాట. సో ఈ ఆట అంటే చాలా మందికి ఇష్టం, చాలా ఇష్టపడతారు కూడా. అండ్ ఈ ఆట ఆడడానికి ముందుగానే రెండు జట్లుగా విడిపోతారు అనమాట. ఇందులో ఏదో ఒక జట్టు రాళ్లను పడగొట్టి పరిగెడుతూ ఉంటారు. అయితే అదే టైంలో ఆపోజిట్ జట్టు వాళ్ళు ఏం చేయాలి, ప్రత్యర్థి ఆటగాళ్లపై బంతిని విసిరి వారికి గనక తగిలితే అవుట్ అని అంటారు. కానీ వాళ్ళు విసిరిన ఆ బంతి వాళ్ళకి తగిలే లోపే ఆ రాళ్లను ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసేస్తే వాళ్ళకి ఒక పాయింట్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ఆటలు ఎన్నో ఉండేవి కదా అప్పట్లో, ఒకప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడైతే మాత్రం అసలు ఎక్కడా కూడా మనకు కనిపించడం లేదు, అండ్ మనం ఆడిన దాఖలాలు కూడా లేవన్నమాట. సో చెప్పాను కదా, పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ వీడియో గేమ్స్, ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవే పట్టుకొని కూర్చుంటున్నారు తప్ప నేల మీదకి దిగి పాదాన్ని చక్కగా గ్రౌండ్లో పెట్టి ఆడే ఆటలు అనేవి చాలా తగ్గిపోయినాయి, ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో మాట్లాడుకుందాం దీని గురించి, మరిన్ని విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, చెప్పవే చిరుగాలి చిత్రం నుంచి. అండ్ ఈ పాటను వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సుజాత గారు పాడారు భువనచంద్ర గీతం.

ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తప్ప ఎవరు రాయగలరు చెప్పండి. అంత అద్భుతంగా శిలలా మౌనంగా కదలక పడి ఉంటే అలలా నూరాగా అలజడినవుతున్నా అంట. ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి అక్షరం కూడా అమృత తుల్యమేనండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పాట. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. 9:27:16 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా.

మరి చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో కలర్ మార్బుల్స్ అంటే కంచా అంటారు గోళీలు, ఇప్పటికీ కూడా ఈ ఆటను చాలా మంది ఇష్టపడతారనమాట. ఈ ఆటలో ఒక ఆటగాడు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఖచ్చితంగా దాన్నే కొట్టాలి. ఇలా చేస్తూ ఇంకా గోళీలు కూడా గెలుచుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఆ తర్వాత ఖోఖో. ఈ ఆట గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ ఆట ఇంతకుముందు స్కూల్స్లో కాలేజెస్లో తప్పకుండా ఉండేది. ఈ ఆటలో రెండు జట్లుగా విడిపోయి ఆడతారనమాట. ఒక జట్టు నుంచి వచ్చిన ప్లేయర్ నిర్ణీత టైంలో అంటే ఆ పెట్టిన టైంలో ఏంటంటే ఇంకొక జట్టు ఆటగాన్ని పట్టుకోవాలి, కానీ కూర్చున్న వాళ్ళని మాత్రం పట్టుకోకూడదు, అందరూ వరుసలో కూర్చుంటారు కదా. సో ఇలా ఉంటాయి అనమాట. అండ్ ఆ తర్వాత అష్టాజమ్మ ఆటని ఎక్కువగా ఆడపిల్లలు ఇష్టపడేవాళ్ళు కదా, అండ్ ఆడేవాళ్ళు కూడా అనమాట. ఇంకా ఉన్నాయి విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఎదురు లేని మనిషి. ఈ చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

9:33:59 లో ఉంది వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతున్న ఆటలు అండ్ మర్చిపోయాయి అని చెప్పాలి, అలాంటి ఆటల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని ఇండియన్ ట్రెడిషనల్ గేమ్స్, భారతీయ సంప్రదాయ ఆటల గురించి ఈనాటి జోరుగా హుషారుగాలో. బొంగరం, బొంగరాన్ని లట్టు అని కూడా అంటారు. చెక్కతో లేదంటే ప్లాస్టిక్తో ఉంటుంది అనమాట, అండ్ దాని పైభాగం ఉంటుంది అండ్ కింద అయితే మేకుతో అతికించి ఉంటుంది. సో మందంగా ఉండే దారం కానీ లేదంటే ఒక తాడుతో కానీ దీన్ని చుట్టూ చుట్టి నేలపై తిప్పుతారు. కొంతమంది ఇందులో బాగా నైపుణ్యం సంపాదించిన వాళ్ళు చేతి మీద ఈ బొంగరాన్ని గింగిరాలు తిప్పిస్తారు కూడా. రీసెంట్గా మన పవర్ స్టార్ కూడా ఈ బొంగరం చుట్టడానికి ట్రై చేశారు అండ్ ఆటని కూడా గుర్తు చేసుకున్నారు. అండ్ ఇప్పుడు నాకు ఇంకొక ఆట గుర్తొచ్చింది, అదేంటంటే రైట్ ఆర్ రాంగా అని చెప్పి ఆడేవాళ్ళు కదా. రెక్టాంగులర్గా ప్యాటర్న్స్ ఒక మైదానంలో కానీ లేదంటే ఇంటి దగ్గర బయట ప్లేస్లో కానీ గీసుకునేవాళ్ళు అనమాట, చక్స్ లాగా ఉండేవి. అండ్ ఆ రెక్టాంగులర్ ప్యాటర్న్స్లో ఒక రాయిని కానీ లేదంటే ఏదైనా ఒక వస్తువుని ఇట్లా విసిరేవాళ్ళు అనమాట. విసిరిన తర్వాత ఆ బాక్స్లో విసిరిన తర్వాత ఆ వస్తువుని అక్కడ నుంచి ఆ గీసిన లైన్స్ ఉంటాయి కదా వాటికి టచ్ అవ్వకుండా బయటికి తీసుకొచ్చేస్తారు. అది కూడా ఒంటి కాలితో వెళ్తూ అనమాట. ఒకవేళ పొరపాటున కాలు దించినా లేదా ఆ లైన్ని టచ్ చేసినా కూడా అవుట్ అయినట్టే లెక్క.

మాట్లాడుకుందాం. ఇంకా ఉన్నాయి మరిన్ని విషయాలు బిఫోర్ దట్. ఖుషి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఉన్నికృష్ణన్ చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ కదా, వెటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి అందమైన పాట మా అన్నయ్య చిత్రం నుంచి విన్నారు. 9 hours 46 minutes 28 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ జోర్గా హుషారుగా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మన ఇండియన్ గేమ్స్ ట్రెడిషనల్ గేమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అలాగే నెక్స్ట్ ఏంటంటే సబ్జా ఆట. చాలామంది వినే ఉంటారు కదా ఈ ఆట పేరుని, హైడ్ అండ్ సీక్ లేదా చుప్పం చుపాయి అని కూడా అంటారు అనమాట. సో ఈ ఆటను మాత్రం ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్లేసెస్లో ఆడుతూనే ఉన్నారు, అందుకే ఈ ఆట గురించి వినే ఉంటారు కదా అన్నాను. సో ఈ ఆటలో కళ్ళు మూసుకొని అంకెలు లెక్క పెడుతూ ఉంటారు, అవి పూర్తయ్యేలోపు మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట అంటే తెలియని ప్లేస్లో దాక్కుంటారు అనమాట. సో ఈ ఆటని మాత్రం ఇప్పుడున్న జనరేషన్స్కి అప్పుడప్పుడు ఇంట్లో అంటే బయటికి వెళ్ళే పని ఉండదు కదా, చక్కగా ఇంట్లో మాత్రం ఆడిస్తూ ఉన్నారు, నేను అప్పుడప్పుడు కూడా గమనిస్తున్నాను. బట్ ఈ ఆట ఒక్కటి ఎక్కడో అది కూడా చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా లెక్క పెట్టడం అంటే ఆ నంబర్స్ లెక్క పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్లేయర్ వాళ్ళు ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టాలన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకొక గేమ్ ఏంటంటే లాక్ అండ్ కీ గేమ్. సో మన భారతదేశంలో విష్ అమృత్ అని కూడా పిలుస్తారు. ఈ ఆటలో డిన్నర్ ఏం చేస్తాడంటే ఒక ఆటగాడిని టచ్ చేసి అతనికి విష్ అంటే లాక్ ఇస్తాడనమాట. లాక్ ఇస్తే ఇంకొక ఆటగాడు వచ్చి కీ ఇచ్చే వరకు అతను అలాగే ఉండాలి. అందరు ఆటగాళ్ళు అలాగే లాక్ చేయబడితే గనక ఈ ఆట అయిపోయినట్టే, దక్కో దక్కు అనమాట. సో ఇలా దాక్కునే ఆటలు అండ్ పట్టుకొని పరిగెత్తే ఆటలు ఇవన్నీ కూడా ఏంటంటే బయట గ్రౌండ్లో దిగి ఆడించడం అనేవి చాలా అంటే ఆల్మోస్ట్ జీరో అయిపోతున్న రోజులు అనమాట ఈరోజు. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, సో బయట వాతావరణంలో అవుట్డోర్లో ఆడితేనే పిల్లలకి మానసిక ఆరోగ్యం అనేది బాగుంటుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. సో కానీ టైం లేదు అండ్ పరిస్థితులు మారిపోయినాయి, ఇందాక మనం అనుకున్నాం కదా టైం అయి ఉండొచ్చు, ప్లస్ వీడియో గేమ్స్ అయి ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్స్ అయి ఉండొచ్చు, అట్లీస్ట్ వీకెండ్స్లో కూడా ఈ గేమ్స్ జోలికి వెళ్ళలేని పరిస్థితుల్లోకి వచ్చేసారనమాట. అంటే ఆల్మోస్ట్ అవి మర్చిపోతున్నారు, కనుమరుగైపోతున్నాయి అనమాట. మాట్లాడుకుందాం ఇంకా. బిఫోర్ దట్ మరణ మృదంగం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వినండి అండ్ ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం జోర్గా హుషారుగాలో ఇంట్రెస్టింగ్ విషయాలు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: జోరుగా హుషారుగాలో మనం చివరికైతే వచ్చేసాం. రాజు, రాణి, మంత్రి, దొంగ, పోలీస్ 5 కలిసి ఒకే చోట కూర్చుని ఆడతారు కదా, వీళ్ళంతా కూడా 5 చిన్న చిన్న పేపర్స్ లో రాజు, రాణి, మంత్రి, పోలీస్, దొంగ అని రాసి ఫోల్డ్ చేస్తారు. ఎవరికైతే రాజు చీటీ వస్తుందో వాళ్ళు రాణి ఎవరి దగ్గర ఉందో కనిపెట్టి చెప్పాలి. ఒకవేళ కరెక్ట్ గా చెప్పకపోతే ఎవరినైతే గుర్తిస్తారో వాళ్ల చీటీని అందులో ఉండే పాత్రకు వీళ్ళు మారిపోతారన్నమాట. అలా చివరికి దొంగ ఎవరు అనేది ఈజీగా కనిపెట్టేస్తారు. దొంగ అని రాసిన చీటీ ఎవరి దగ్గర అయితే వస్తుందో వాళ్ళకి చాలా తక్కువ పాయింట్స్ వస్తాయన్నమాట. వింటుంటే మళ్లీ మీరంతా ఆ గోల్డెన్ డేస్ లోకి వెళ్లిపోయారు కదా. కాలగర్భంలో కలిసిపోతున్న మన దేశ ఆటలు, వాటికి ఎంతో విశిష్టత ఉంది. మన పేరెంట్ జనరేషన్, గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళు చాలా లక్కీ కదా, ఈ గేమ్స్ అన్ని కూడా ఆడుకున్నారు. మీ ఇంట్లో పిల్లలకి కనీసం వారానికి ఒక్కసారైనా ఇలాంటి ఆటల గురించి చెప్పండి. వాళ్ళని ఆ దిశగా ఎంకరేజ్ చేయండి. వీలైతే మీరు కూడా వాళ్ళతో కలిసి చక్కగా ఆడండి. ఎందుకంటే హ్యాపీగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది ఫిజికల్గా కూడా మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మెంటల్గా కూడా హెల్దీగా ఉంటారు. అండ్ పిల్లలందరూ కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండటానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మన జోరుగా హుషారుగా. సో ఇప్పుడైతే మీకోసం కమిటీ కుట్రాళ్ళు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ స్వాగతం, నేను మణిశ్రీ. కొత్త పర్యాటక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో నిన్న జరిగిన ఫెయిత్ టూరిజం కాన్క్లేవ్ 2026లో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పారిశ్రామికవేత్తలను కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో జరుగుతున్న ప్రదర్శనను రాష్ట చేనేత జౌళీ శాఖ మంత్రి సవిత నిన్న సందర్శించారు. రాష్టానికి చెందిన లేపాక్షి పెవిలియన్తో పాటు వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో ఆహార శుద్ది రంగంలో 49 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందిస్తోందని, రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభించి అర్హులైన వారికి యూనిట్ విద్యుత్ 1 రూపాయి 50 పైసలకే ఇస్తోందని, సంక్షేమ పథకాల అమలులో భాగంగా రైతులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలోని పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు రేపు 1వ తేదీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగా పాస్పోర్టు స్లాట్ బుకింగ్, రీషెడ్యూల్కు అవకాశం కల్పిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యం కోసం దీన్ని ఏర్పాటు చేశామని తపాలా వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆక్వా రైతులు కష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నింటిపై మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. తల్లికి వందనం అమలుకు పరిపాలనా అనుమతులు, మార్గదర్శకాలను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న ప్రకటించింది. ఈ పరీక్షల్లో మొత్తం 11.21 లక్షల మంది విద్యార్థులు మెడికల్ అడ్మిషన్లకు అర్హత సాధించారు. న్యూస్ అలయన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ హరి విల్లు. ప్రోగ్రామ్లోకి వచ్చేసాం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి అండ్ పెద్ది మూవీ నుంచి. రక్షిత సురేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో. అండ్ హరి విల్లు ప్రోగ్రామ్లో ఫస్ట్ క్వశ్చన్కి అయితే నేను రెడీగా ఉన్నాను. మరి మెసేజెస్ కూడా అలాగే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, దక్షిణ భారతదేశ కోకిలిగా పిలువబడే ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకేనా, మళ్ళీ రిపీట్ చేస్తాను నేను ప్రశ్నను. దక్షిణ భారతదేశ కోకిలగా పిలువబడే ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు ఏ రాష్ట్రానికి చెందినవారు? గెస్ చేయండి ఆన్సర్ని. 8664888144 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దర్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ అయితే ఉంది. బ్రేక్ తర్వాత సాంగ్ వస్తుంది. మళ్ళీ మనం మెసేజెస్ చూసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రహే హో.
3: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
2: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా హై. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
3: సచ్?
2: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావ్ యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఆర్ ఆన్లైన్ ఠగో సే బచే.
3: సమజ్ గయా.
4: PM Jai, अब गरीबों की जय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వివిధ భారతి FM 101.3.

వయసులతో ఎడతల దరువులతో ముద్ద.

10:16:25 ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను అడిగిన ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. దక్షిణ భారతదేశ కోకిలగా పిలువబడే ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడిగాను కదా. సో మరి జానకి గారు ఆలపించిన పాటే సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, హాయ్ గుడ్ ఈవినింగ్, ఓకే గుడ్ మార్నింగ్, లేమలంపాడ నుండి భాను మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నుండి మొత్తం ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్సే కాదండి, ఊరు నుంచి మొత్తం అందరి పేర్లు పెట్టేసినట్టున్నారు. ఇంతకీ ఎవరు అంటే, గండవరం పూలతోటి రామచక్రం నుండి డోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ జ్యోతి గారు, శుభోదయం, షో వింటున్నాం. ఓకే రైట్ ఆన్సర్ని పంపించారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాకు, అండ్ ఇది సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కాదండి. ఓకే నెల్లూరు నుండి జ్యోతినగర్ దోగుపర్తి శివప్రసాద్, జయమ్మ, కోటేశ్వరమ్మ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, చిన్నప్పటి అంటే 65 సంవత్సరాల క్రితం ఆటలు మాకు గుర్తొచ్చాయి, పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆటలు ఆడితే ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, మంచి పాటలు వినిపిస్తూ మంచి మంచి విషయాలు చెప్తున్నారు, ధన్యవాదాలు. ప్రతిరోజు మీరే ప్రతిరోజు నేనేనా, ఓకే అండి తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడ నుండి మెసేజ్ చేశారు, జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ సూపర్గా ఉంది, చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి, మీరు చెప్పిన అన్ని ఆటలు నేను ఆడినవి, అందులో కర్రా బిళ్ళ ఆట నేను ఇప్పటికీ అప్పుడప్పుడు ఆడుతూనే ఉంటాను అంటూ మెసేజ్ చేశారు. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ. రాంగ్ ఆన్సర్ కదా అది, ఓకే. అండ్ నెక్స్ట్ కనకారావు పెడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మల్లికార్జున్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, పాటల పల్లకి, ఓకే. సూపర్ సాంగ్స్ వింటూనే మీ ప్రశ్నకు ఆన్సర్ పంపిస్తున్నాను అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ జ్యోతి గారికి గుడ్ మార్నింగ్ అంటూ జో వచ్చారంటే మాకు ఈరోజు ఫుల్ యాక్టివ్నెస్ అంట, గ్యారంటీ. ఓకే రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్ణాటక నుండి గుడ్ మార్నింగ్ అంటూ చిన్నారావు దేవీనగర్ ఫిఫ్త్ లైన్ నుంచి మెసేజ్ చేశారు. కాదు కదా నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా, చాలా బాగుంది మేడం, పిల్లలు ఆడుకునే చాలా ఆటలు ఈరోజు కనుమరుగైపోయాయి, అలాంటి ఆటలు మళ్ళీ గుర్తు చేశారు, మీరు చెప్పిన ఆటలన్నీ మేము చిన్నతనంలో ఆడుకున్నాం, ఈ కార్యక్రమం ద్వారా మా బాల్య జ్ఞాపకాలను గుర్తు చేశారు, మీకు

హ్యాట్స్ ఆఫ్ మేడం, ఇక హరివిల్లుకు స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రైట్ ఆన్సర్ ని కూడా పంపించారనమాట. అండ్ నెక్స్ట్ కోడుమూరు కొండపేట నుంచి నాగరాజు, భువనేశ్వరి కుటుంబ సభ్యులు. కాదు కదా తెలంగాణ, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ లత ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అండ్ పాలపట్ల, ఓకే. పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ వాణి హారిక ఒరిస్సా కాదండి, ఓకే, మీది వరిస్సానా, తమిళనాడు కూడా కాదు, బెర్హంపూర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ మెలడీజో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు చెప్పిన ఆటలన్నీ ఆడాము, చదువు తక్కువ ఆటలు ఎక్కువ ఆడేవాళ్ళం అంట. సూపర్. 1989లో అన్ని ఆటలు ఆడామండి. అరూర్ నగర్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ అచ్యుత్ ఫ్రమ్ జగన్నాథ్పురం ఒడిస్సా నుండి రైట్ ఆన్సర్. సాయి గణేష్ టైలర్ కుండల మార్కెట్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ శుభోదయం మిత్రమా, హాయ్ జ్యోతి మేడం అంటూ బాగున్నారా? ఎస్ బాగున్నానండి. మార్నింగ్ నుండి మీరు వినిపించిన పాటలు విని పని చేస్తుంటే మనసంతా చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో సో సో మచ్ అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ జానకి గారు, ఓకే, సింగర్ అంటే మీకు ఇష్టమా? ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు. జ్యోతుల రాజారావు చీమలపాడు నుండి. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రేపల్లి తాలూకా. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అంటూ హరివిల్లులో మీ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, టైపింగ్ మిస్టేక్ ఉంది. ఎనీవే, మంగళగిరి నుండి మల్లీశ్వరి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ని. అండ్ మార్నింగ్ అమ్మ కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి, ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు. తర్వాతి కాలంలో యా సెటిల్ అయింది అవసరం లేదు, బట్ ఎనీవే. నెక్స్ట్ దీపిక హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవి తులుమిల్లి సూరంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ, ఓకే, మీ పేరు అండి, పేరు లేదు బట్ ఆన్సర్ వస్తే నేనేం చేయలేను కదా. అండ్ నెక్స్ట్ కోల నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతక్క అంటూ కడప వినయ్ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ పంపించలేదు. మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఛాలెంజ్ మూవీలో ఈ పాట చాలా బాగుంది, చిరంజీవి గారి పాట అంటూ, చిన్ననాటి జ్ఞాపకాలు, అలాంటి సినిమాలు రావు, అలాంటి పాటలు రావు మేడం అంటూ మల్లికార్జున విజయవాడ, చాలా ఇష్టమైన సాంగ్ వేసినందుకు ధన్యవాదాలు అంటూ మల్లికార్జున విజయవాడ మెసేజ్ చేశారు. అండ్ పెట్టిన జోగానందరావు కాలనీ అప్పలరాజు, హరివిల్లులో మొదటి పాటతోనే మా చేత డాన్స్ చేయించారు గంట. ఎనివే, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ చీరాల నుండి మెసేజ్ చేశారు నిరంజన్ జగదీష్, రైట్ ఆన్సర్. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ అండి, గుంటూరు జిల్లా. సో దక్షిణ భారతదేశ కోకిలిగా పిలువబడే ప్రముఖ నేపథ్య గాయని జానకి గారు ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడిగాను, ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, సెకండ్ క్వశ్చన్కి. అందరూ రెడీగా ఉన్నారు కదా, గెట్ రెడీ. సూర్యుడి నుండి భూమికి కాంతి చేరడానికి, ఓకేనా, సూర్యుడి నుండి భూమికి కాంతి చేరడానికి సుమారుగా ఎంత టైం పడుతుంది? ఓకే, గెస్ చేయండి, సూర్యుడి నుండి భూమికి కాంతి చేరడానికి ఎంత టైం పడుతుంది, అప్రాక్సిమేట్గా చెప్పండి. ఆన్సరు మీ పేరు 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి. మీకోసం నేను ఒక సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంచాను. నిర్ణయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతీ ఎఫ్ఎం 101.3.

0: అల్లుగురు ప్రేమ కోసమేను జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట

0: పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు ను పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

10:31:27 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో సూర్యుడి నుండి భూమికి కాంతి చేరడానికి సుమారుగా ఎంత టైం పడుతుంది అని అడిగాను. సో అప్రాక్సిమేట్గా లిజనర్స్ చెప్పారా లేదంటే ఎగ్జాక్ట్గా చెప్పారా చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసిందండి. ఎక్కడి నుంచో తెలుసా? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. ఎగ్జాక్ట్గా నిమిషాలు సెకండ్లు అంత అనమాట. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి కనకరావు పెడన్ నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ కడప వినయ్ పంపించారు రైట్ ఆన్సర్, బట్ నిమిషాలు కరెక్ట్గానే పంపించారు. అండ్ సెకండ్స్తో కూడా మన లిజనర్స్ అందరూ కూడా చాలా కరెక్ట్గా పంపించారనమాట. అండ్ కోడుమూరు కొండపేట నుంచి నాగరాజు భువనేశ్వరి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా సుధాకర్ ఇంతకు ముందు కూడా ఓకే మీకు తెలుసా ఈ ఆన్సరు. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ కోలా నాగలక్ష్మి నంది వెలుగు నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ. మీరు చక్కగా చదువుతుంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు పలక సత్యనారాయణ కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అనుకుంటూనే ఓకే ఏపీ అనుకుంటూనే ఆన్సర్ పంపించారా. ఎనీవే మీరు ఇప్పుడు వినిపించే పాటల్లో డెఫినెట్గా నేను జానకి గారి పాట ప్లే చేశాను ఇందాక. ఇందువదన జానకి గారు కదా అద్భుతంగా పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో. అండ్ ఆవిడ పాడిన పాటలు అసలు అబ్బాబ్బా ఎన్ని పాటలండి బాబు, వేలల్లో ప్రతి పాటలోనూ అసలు అంటే వాయిస్ మాడ్యులేషన్ చూసారా, చిన్న పిల్లల్లాగా పాడిన ఒక మగవాళ్ళి గొంతులో కూడా పాడారు జానకి గారు. అండ్ సూపర్గా ఉంటాయి అసలు. అండ్ పెద్ద 16 ఏళ్ళ వయసులో ఒక బామ్మ వాయిస్తో కూడా ఒక సాంగ్ వస్తుంది. అట్లా చాలా ఉన్నాయి పాడినవి, ఒకటి కాదండి బాబు ఎన్నో ఉన్నాయి. మనం చెప్పుకోవాలి అంటే అసలు టైం సరిపోదు. ఎనివే హరిబిల్లులో ఉన్నాం కదా. నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ గన్నవరం నుండి శ్రీనివాస్ మెసేజ్ చేశారు తిరుపతి. తిరుపతి ఏమిటండి గన్నవరం? ఓకే గన్నవరం మీ ఇంటి పేరా? ఓకే 500 కాదండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చాందిని ఇంద్రాక్షి ఫ్రమ్ జగన్నాథ్పురం ఒడిస్సా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియ్యూ

రైట్ ఆన్సర్ దీపిక హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి, రైట్ ఆన్సర్ కుసుమ అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్ రవి తులుమిల్లి సూరంపల్లి గన్నవరం నుండి, రైట్ ఆన్సర్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు. నిర్ణయం చిత్రంలో ఎవర్ గ్రీన్ సాంగ్ ప్లే చేశారు బాలు గారి గళం, ఇళయరాజా గారి సంగీతం, గణేష్ పాత్ర రచన కలిసి ఈ సాంగ్ని ఒక సూపర్ హిట్ లాగా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ ఇదని. ఇక్కడ ఇంకో విషయం మీరు మర్చిపోయారు, అక్కడ అసలు మన మన్మధుడు నాగార్జున గారు ఉన్నారు కదా, అది మ్యాటర్ అనమాట. సో అది కూడా ఇంకొక ప్లస్ అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కార్యక్రమ సమర్పకులకు సహృద ఓకే, జరబతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపత్తి గ్రామం నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి, రైట్ ఆన్సర్. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కప్పలదొడ్డి నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకట చలపతి, రైట్ ఆన్సర్. కొనకొండల నుండి రమణారావు కవిత జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. స్వామి ఫ్రమ్ అనంతపురం మెసేజ్ చేశారు స్వామి గారు, నేను ఆల్రెడీ ఆన్సర్స్ అన్నీ కూడా చదివేశాను, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి, ఓకేనా. అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ వాత్సల్య ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. ఇంతకీ సూర్యుడు నుండి భూమి కాంతి, భూమికి ఆ కాంతి చేరడానికి అప్రాక్సిమేట్గా ఎంత టైం పడుతుంది అన్నాను కదా, 8:20 అండి. అంటే అంత దూరం నుంచి మనకి రావడానికి కేవలం 8:20లో వచ్చేస్తుందంటే అసలు హీట్ వేవ్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో అదనమాట మ్యాటర్. రైట్ ఆన్సర్ వచ్చి 8:20 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. 10:36:26 లో ఉంది వీబీ క్లాక్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? ₹2,99,792 అంట దూరం మనకి లిజనర్ పంపించేశారు. సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, వెనక్కి నడవలేని జంతువు ఒకటి ఉంది, ముందుకే కానీ వెనక్కి నడవలేదన్నమాట. సో మనం మాత్రం వెనక్కి నడుస్తాం కదా, బ్యాక్ వాక్. సో అలా నడవలేని జంతువు ఒకటి ఉంది, అదేంటి గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు ఆన్సర్ని పంపించేసేయండి. నేనైతే మీకోసం ఎటో వెళ్ళిపోయింది మన సుచిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, కార్తీక్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ సాంగ్ విన్న తర్వాత 10 hours 41 minutes 46 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. అండ్ వెనక్కి నడవలేని జంతువు ఒకటి ఉంది అని చెప్పి అడిగాను కదా. సో మెసేజెస్ వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కనకారు పెడ నుండి మెసేజ్ చేశారండి. కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ కోలా నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ కడప వినయ్ శ్రీదేవి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ నిరంజన్ జగదీష్ చీరాల నుండి మెసేజ్ చేశారు. ఇక్కడ ఆలోచించాలి కొంచెం, మీరు స్నేక్ అన్నారు కదా, బట్ కాదు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. అండ్ అరోరా నగర్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సాయి శిరీష తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ వాత్సల్య ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ నాగేంద్ర కోవెలకుంట్ల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ జీరబోతులు బుచ్చయ్య హనుమకొండ తరాలపల్లి ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చాందిని జగన్నాథ్పూర్ నుండి, రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్, రైట్ ఆన్సర్. అండ్ ఈమో కీర్తి ఫ్రమ్ కూచినపూడి, రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కోనంపల్లి అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కొనకండ్ల రమణారావు, కవిత, జోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ పాలెంపొలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నవోదయ కాలనీ నుండి మెసేజ్ చేశారు ఇమాంబి జైనాబ్ వలీ భాష, రైట్ ఆన్సర్. అండ్ వెనక్కి నడవలేని జంతువు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. చేశానండి, చేశాను చేశాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కపల్ దొడ్డి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి, రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారు, అనంతపురం నుండి కుమ్మెత ఇక్కడ నుండి చారుగుంట్ల ఓబలేసు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ కోటేశ్వరి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గురుస్వామి నాయుడు రొంపిచెర్ల కప్ప అంటున్నారు. కాదండి, కప్ప కాదు, కప్ప వెనక్కి గెంతుతుంది, కప్ప అయితే కాదు. నేను అడిగింది ఏంటంటే వెనక్కి నడవలేని జంతువు అన్నాను కదా, కంగారు ఇస్ ద రైట్ ఆన్సర్.

మరి టైం చూస్తే అసలు చాలా చాలా చాలా తక్కువగా ఉందన్నమాట. బట్ ప్రశ్నలు అయితే రెడీగా ఉన్నాయి, కానీ 10:45 అయిపోయింది కాబట్టి మేబీ ఇంకొక ప్రశ్న అడగొచ్చేమో. చూస్తాను, ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అయితే ముందు అడిగేస్తాను. ఏంటి అంటే, వెంకీ గౌడ ఎవరు? ఇది ఒక క్యారెక్టర్ ప్లే చేశారనమాట, వెంకీ గౌడ అని. రీసెంట్గా వచ్చిన మూవీ వెంకీ గౌడ ఎవరు, ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు, ఏంటి ఆ సినిమా? గెస్ చేయండి. 8662488144 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేస్తూ ఉండండి. నేను లోకల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్, మనీషా పాడినటువంటి శ్రీమణి గీతం ప్లే చేస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రకట గీతం విన్నారు. రాధన్ మ్యూజిక్ కంపోజిషన్లో 10:52:55 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు ప్రోగ్రాంలో ఉన్నాం. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగాను కదా, వెంకీ గౌడ ఎవరు అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేసింది ఎవరు అని క్లూ కూడా ఇచ్చేసాను. సినిమాకి సంబంధించిన ప్రశ్న అని అక్కడే అర్థమైపోయింది కదా. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు ఎక్కడి నుంచి చూసేద్దాం. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కీర్తి ఫ్రమ్ కుంచినపూడియా రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్. మెకానిక్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కడప నుండి వినయ్, సీత, ప్రసన్న, జశ్విని, జయశ్వినా ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై పవన్ కుమార్, జి భారతి పీలేరు, అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ రీసెంట్, ఎస్ రీసెంట్ మూవీ అండి దగ్గుబాటి, ఎస్ పాలెంపొలియా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జేరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ గురిస్వామి నాయుడు రొంపిచెర్ల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ చాందిని రైట్ ఆన్సర్. నెక్స్ట్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రమాదేవి ఇసుకపల్లి నుండి రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ బుయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు సుబ్బరామయ్య రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది దయచేసి సమయం పెంచండి అంటూ కొనగండ్ల రమణారావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్.

థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కోల నాగలక్ష్మి నందివెలుగు తెనాలి మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, సోమనాథం జనార్దనరావు వనజమ్మ, రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా నుండి. సాయి గణేష్ కుండల మార్కెట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే తర్వాత రైట్ ఆన్సర్ పొద్దుటూరు దస్తగిరి సంధ్య పంపించారు కడప జిల్లా నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాగేంద్ర కోవెలకుంట్ల నుండి, రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుండి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న, రైట్ ఆన్సర్. అండ్ వాత్సల్య ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా అంటూ కుమ్మెత నుంచి చారుగుంట్ల ఓబులేసు అమలావతి, రైట్ ఆన్సర్. అండ్ పెడన నుంచి ప్రభాకర్ గంగా భవానీ, ఓకే నాకు అర్థం కాలేదండి మీ ప్రశ్న ఏంటనేది. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ ఆ తర్వాత మెసేజ్ ఎవరు పంపించారు పేరు లేదు, మళ్ళీ ఆన్సర్ పంపించారు కానీ. సో కోటగిరి మల్లికార్జున్ పంపించారు. సో ఈ మెసేజ్ చదవడానికి మళ్ళీ ఒక రెండు మూడు మెసేజెస్ పైకి వెళ్లాల్సి వస్తుంది అనమాట. అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి గోనెగండ్ల రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాఘవ, గుడ్ మార్నింగ్. దీపిక హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి ఎన్ఎంటీ ఎయిర్టెల్, ఓకే రైట్ ఆన్సర్, బట్ మీ పేరు అదేనా అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కిషోర్ నగేష్ ఆదిత్య అన్వరా, వీళ్ళందరి పేర్లు ఏంటండి అర్థం కాలేదు, ఓకే రైట్ ఆన్సర్, బట్ ఇక్కడ పేర్లు వచ్చినాయి. నెక్స్ట్ చెరుకుపల్లి నుండి భాస్కర్ టైలర్స్ మెసేజ్ చేశారు. అండ్ తులిమిల్లి రవి సూరంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ లీలావతి హేమప్రియ అమృత కపిల్దొడ్ నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు, ఈరోజు కూడా హరివిల్లు సూపర్ సక్సెస్ అయ్యింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు 22nd, ఈసారి సినిమా కబుర్లో కలుసుకుందాం మనం, ఓకే మేడం ప్రోగ్రామ్ సూపర్గా ఉంది అంటూ మెసేజ్ చేశారు సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 10:57 వెళ్ళిపోయింది టైం అయితే, మరి నేను వెళ్తూ వెళ్తూ మీకోసం అదే ఊపుతో అదే స్పీడ్లో ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, మీరు మాత్రం వింటూనే ఉండండి. జో అయితే సైన్ ఆఫ్ చేసేసే టైం వచ్చేసింది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి నకాష్ విశాల్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది భీమ్స్ మ్యూజిక్లో, మెగా విక్టరీ మాస్ని. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మళ్ళీ కలుసుకుందాం ఒక మంచి షోలో. అండ్ మంచి షో చేసిన మీకు ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. టాటా బా బాయ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. భారతీయ రైల్వే రంగాన్ని పర్యావరణ హితంగా మార్చే దిశగా ఒక చారిత్రాత్మక అడుగుపడింది. దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రతిష్టాత్మక రైలు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఫిఫా ప్రపంచకప్ 2026 విజేత జట్టుకు ఈసారి సరికొత్త గౌరవం దక్కనుంది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా ఛాంపియన్ జట్టుకు ట్రోఫీ, స్వర్ణ పతకాలతో పాటు రావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్నారు. ఏలూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంలు, డిజిటలైజేషన్ మ్యాపింగ్ ఈ నెల 18లోగా 100% పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఎల్నిన్నో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి పంటతో పాటు ప్రత్యామ్నాయ అనుబంధ పంటల సాగుపై దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సిద్దమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ది చేసిన ఈ రాకెట్ను ఈ నెల 18న ఉదయం రేపు ఉదయం 11:30 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని షార్-1 ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్చే కనీష్ కానీ వచ్చేసాను. 11:11 అయింది మన స్టూడియోస్లో సమయం. అసలు 11:11 ఇది చూసినా విన్నా ఏదో లక్ అవుతుందని ఫీల్ అవుతూ ఉంటారు కదా, మరి ఏం లక్ జరుగుతుందో చూద్దాం మీకు కూడా నాకు కూడా. 7th Sense మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మనమైతే సినిమా కబుర్లోకి ఎంటర్ అయిపోయాం. మరి సినిమా కబుర్లో ఏం కబుర్లు చెప్పబోతుంది కనిష్క అంటే, కొన్ని అప్కమింగ్ అవైటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. డెఫినెట్గా ఫస్ట్ ఏ యాక్టర్ మూవీని నేను డిస్కస్ చేయబోతున్నారు అనేది ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సాంగ్ ప్లే చేసేసి మీకైతే గెస్ చేయడానికి ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: FM 101.3.

జెంటిల్ మ్యాన్ నాని నటించిన మూవీలోంచి సాంగ్ అండ్ ఆ తర్వాత భలేభలే మొగాడివే మూవీలోంచి సాంగ్స్ అయితే వినేశారు. న్యాచురల్ స్టార్ నాని గురించి సినిమా కబుర్లో మాట్లాడుకుందాం. ది బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని పక్కన పెట్టేసి ఒక సరికొత్త కాన్సెప్ట్ అండ్ లుక్స్ తో మన ముందుకైతే రాబోతున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. మరి ఆ మూవీ పేరే ది ప్యారడైజ్ అనమాట. సో ఈ మధ్య మూవీ క్లైమాక్స్ యాక్షన్ షూట్ జరుగుతోందని చెప్పేసి దీనికోసం 2 యూనిట్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఐటమ్ నెంబర్ షూట్ చేయబోతున్నారంట, అది ప్లానింగ్. అంతేకాదు మూవీ 25th సెప్టెంబర్కి రిలీజ్ చేయాలని ప్లానింగ్ అంట కూడా, అది సంగతి. అండ్ ఇదైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ అలా అలా అలా టాక్ నడుస్తుందన్నమాట ఇన్ఫర్మేషన్ సినీ వర్గాల్లో. అండ్ ఇంతకీ ది ప్యారడైజ్ మూవీ అప్డేట్లో నెక్స్ట్ నాని లుక్ ఇంతకి మీరెవరైనా కానీ చూడలేదా, చూడకపోయి అంటే ఎవరో ఒకరు నాకులాగే చెప్పే ఉంటారు కదా. సో ఆ లుక్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి మీ అందరి కోసం అయితే ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను ఎంసీఏ మూవీలోంచి. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

అంతే కొత్తగా ఉండబోతుంది నాని లుక్ నెక్స్ట్ మూవీలో అనమాట. అప్కమింగ్ మూవీలో కొత్త హెయిర్ స్టైల్, కొత్త రకం కళ్ళ జోడు, రకరకాల నగలు, అబ్బో చాలా కొత్తగా ఉండబోతున్నారు. అండ్ ఇప్పుడైతే మరి ఆల్రెడీ ఎంసీఏ మూవీలో నుంచి సాంగ్ వినేసిన తర్వాత రైట్ నౌ స్టూడియోస్లో సమయం 11:27 అయిపోయింది. మరి ది ప్యారడైజ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, హీరో నానిది అండ్ అప్కమింగ్ మూవీ అనమాట. శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో ఇంకా ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారంటే డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు. అండ్ ఈ మూవీలో వచ్చేసి శికంజా మాలిక్ గా యాక్ట్ చేయబోతున్నారు అనమాట. అండ్ సంపూర్ణేష్ బాబు పేరేంటో తెలుసా ఈ మూవీలో? బిర్యానీ. ఎస్, మీరు కరెక్టే విన్నారు, బిర్యానీ. బిర్యానీనే పేరు ఈ యాక్టర్ది. అండ్ యాక్టర్ పేర్లు మాత్రమే కాదు లుక్స్ కూడా చాలా యూనిక్గా ఉండబోతున్నాయి. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలుసా? సో వీరి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనం మూవీ చూస్తున్నప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గురించి ఆలోచించడం చాలా తక్కువ, బట్ ఈసారి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేద్దాం. బికాజ్ ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ఆల్రెడీ 500+ ఫిల్మ్స్లో వర్క్ చేసి ఉన్నారు. అండ్ వీరి పేరే అజయ్ కుమార్ జే అనమాట. యాక్టర్స్కి క్యారెక్టర్స్కి ప్రాణం పోయడమే ఈయన పరిగా పెట్టుకున్నారనమాట. అంత క్రేజ్ తెప్పించే లుక్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇందుకే ఏ మూవీస్కి ఈయన చేసి ఉన్నారు అనేది నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. రైట్ నౌ మజ్ను మూవీలోంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

ఎస్ సాయిరా, నరసింహారెడ్డి, బింబిసార, కన్నప్ప, చోటా భీమ్ అండ్ ద కర్ట్స్ ఆఫ్ దమ్యాన్, అలా వైకుంఠపురంలో అరవింద సమేత వీరరాఘవ, మదనం, ఉప్పెన ఏజెంట్, ఇలాంటి ఎన్నో మూవీస్లో కాస్ట్యూమ్ డిజైనర్గా అజయ్ కుమార్ జే అండ్ టీమ్ వర్క్ చేశారనమాట. అండ్ చాలా రికగ్నైజేషన్ అయితే వచ్చింది ఫిలిం ఇండస్ట్రీలో, కానీ మన దగ్గర రాలేదు ఆ మ్యాటర్. ఎందుకంటే మనకంత సుప్రసిద్ధులు కాదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ గురించి మనం చాలా రేర్గా తెలుసుకుంటూ ఉంటాం. ఇలా కనిష్క లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అదే సంగతి, అందుకే సినిమా కబుర్లు వింటూ ఉండండి, ఇలాంటి పోలడని కబుర్లు అయితే మీకోసం మేము వినిపిస్తూనే ఉంటాం. మరి అజయ్ కుమార్ జే ఇప్పటికే 500+ మూవీస్లో యాక్టర్స్కి

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మూవీలోంచి సాంగ్ వినేశారు. మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫౌజీ మూవీ రిలీజ్ హియర్ December 3rd అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసేసారు. మెయిన్గా ఆజాద్ హింద్ ఫోర్స్ గురించి ఉండబోతున్న ఈ హిస్టారికల్ మూవీ, అంటే హిస్టరీలోని ఒక హిడెన్ చాప్టర్ బేస్ చేసుకొని తీస్తున్న మూవీ అనమాట ఇది. అండ్ ఈ మూవీని హను రాఘవపూడి డైరెక్షన్లో తీస్తున్నారు. అండ్ ఈ బిగ్ బడ్జెట్ ఇండియన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గురించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అన్నిట్లో కూడా చాలా హింట్లే వదులుతూ ఉన్నారన్నమాట, అంటే క్యాప్షన్స్ రూపంలో చెప్తూ ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అండ్ ది రెబిలియన్స్ బిగిన్స్ అని చెప్పేసి, అండ్ ది బ్రేవెస్ట్ టేల్ ఆఫ్ ఎ సోల్జర్ ఫ్రమ్ ది హిడెన్ చాప్టర్స్ ఆఫ్ అవర్ హిస్టరీ అంటూ ఇలా క్యాప్షన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారన్నమాట. మరి కొత్త పోస్టర్లో కూడా అజ్ఞాతవాసం ఎండ్స్ అంటూ కూడా రిలీజ్ చేశారు పోస్టర్, అండ్ ది రెబిలియన్ బిగిన్స్ అంటూ. ఇలాంటి క్యాప్షన్స్ అని చూస్తుంటే ఫ్యాన్స్కి అసలు మామూలు పండగలు కాదు. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉందన్నమాట, ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేసిన అంటే హిట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే 100 కోట్లకు పైగా కలెక్షన్ని అందిస్తున్న ఈ మూవీయే మా ఇంటి బంగారం. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది, అండ్ తెలుగే కాదు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా వ్యూయర్స్ని అలరించిపోతుంది. అంతేకాదు అండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఐఎమ్ బ్యాక్ అంటూ వచ్చేసిన హీరో నవీన్ గారి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కూడా ఓటీటీలోకి రిలీజ్ అయిందన్నమాట. అది సంగతి. మరి రైట్ నా మీ అందరికీ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ. మరి ఈ సాంగ్ పాడింది సాగరన్ మేఘ, మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్, అనంత్ శ్రీరామ్. ఈ సాంగ్ కిల్లర్ జస్ట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంనందు ప్రారంభమైన రుణ వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 340 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, గుంపులు కట్టకుండా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందిస్తోందని, రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభించి అర్హులైన వారికి యూనిట్ విద్యుత్ ₹50 ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలోని పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు రేపు ఆగస్టు 1వ తేదీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆక్వా రైతులు కష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నింటిపై మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు. తల్లికి వందనం అమలుకు పరిపాలన అనుమతులు, మార్గదర్శకాలను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి ఈ నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్టంలో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

దశ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయాం. మహానటి మూవీలోని సాంగ్ తో 12:06 అవుతుంది మన స్టూడియోస్ లో సమయం. మరి మీకు తెలుసాలో ఇంతకీ ఈ విషయాలన్నీ మీకు తెలుసా అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. మన దగ్గరలో ఉన్న చారిత్రాత్మక కట్టడాల గురించి మనకి నాలెడ్జ్ అయితే పేర్ల వరకు తెలుసేమో, ఇన్ డీటెయిల్డ్గా అయితే చాలా తక్కువ మందికి తెలుస్తుంది. మరి వీటి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈరోజు నేను మాట్లాడబోతున్నాను మీ అందరితో. మీకు తెలుసా ప్రోగ్రామ్లో రైట్ నా మీ అందరి కోసం మరొక సాంగ్ అలా మూవీలోంచి అయితే ప్లే చేస్తున్నాను. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3 అండ్ నేను విఆర్జే కనిష్క.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కార్తిక్ పాడిన పాట వినేశారు. 12 o'clock 13 minutes స్టూడియోస్ లో సమయం. మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు అయితే మనం మనకి దగ్గరలో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో 512 ఎకరాల్లో విస్తరించి ఉన్న మన కొండపల్లి ఖిల్లా గురించి మాట్లాడుకుందాం. 1360 ప్రాంతంలోనే రెడ్డి రాజులు నిర్మించారన్నమాట. నెక్స్ట్ గజపతులు అండ్ విజయనగర రాజులు అండ్ మొఘలులు ఇలాగ కుతుబ్ షాహీలు బ్రిటిష్ వారు ఇక్కడ నుంచి పాలించడం, మెయిన్గా సోల్జర్స్ క్యాంప్స్ లాంటివి అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ లాంటివి పెట్టడం ఇలా మెయిన్ బేస్గా చేసుకొని ఉన్నారన్నమాట ఖిల్లాలో మెయిన్గా. అండ్ ఇక్కడ మనం మా ఖిల్లాలో ఇంట్రెస్టింగ్గా చూసే ప్లేసెస్ ఏవైనా ఉన్నాయి అంటే అది దర్బార్ హాల్, గజశాల అండ్ కారాగారం, రాజ్మహల్ అట్రాక్షన్స్ అని చెప్పొచ్చు. 1962 నుంచి కూడా రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఈ కోటను ఆధీనంలోకి తీసుకొని బాధ్యతలన్నీ కూడా తీసుకొని టూరిస్ట్ స్పాట్గా దాన్ని తీర్చిదిద్దడం జరిగిందనమాట. అండ్ అక్కడికి వెళ్ళేవాళ్ళు డెఫినెట్గా ఆ ప్రకృతి అందాలతో పాటు ఈ అందమైన కట్టడాలని చూస్తూ అలా ఫోటోలు కూడా దిగొచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచి స్పాట్స్ ఉంటాయి ఫోటోషూట్స్కి. అండ్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసి 10 o'clock 30 minutes నుంచి 5 p.m. వరకు. అక్టోబర్ టు మార్చ్ టైంలో క్లైమేట్ అదిరిపోతుందని చెప్తున్నారు. సో మోస్ట్ విజిటింగ్ టైమ్స్ అనమాట. ఆ టైంలో కొంచెం క్లైమేట్ కూడా బాగుంటుంది. అండ్ విజయవాడ నుంచి 25 to 30 kilometers డిస్టెన్స్లో ఉంటుందన్నమాట కోట. అండ్ కోట కింద గ్రామంలో ఏముంటాయి మాట్లాడుకుందాం, చెప్తాను మీ అందరికీ. రైట్ నువ్వు మీ అందరి కోసం అజ్ఞాతవాసి మూవీలోంచి మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది గాలివాలుగా అంటూ. మరి ఈ సాంగ్ని పాడింది అనిరుద్ధ్ రవిచరణ్ అండ్ మ్యూజిక్ కూడా తనే చేశారు. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను వ్యార్జే ఖనిష్ కానీ మనమున్నా మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 12 o'clock 29 minutes దాటి అలా 30 minutes వైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ది చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2,600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రోడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో వైమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండూతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు.
ప్రహరి సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగోడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి భద్రత శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి ఏడు జూలై 17వ తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17వ తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువు నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు వెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023 డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

కొండపల్లి ఖిల్లా గురించి మాట్లాడుకుంటూ కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడకపోతే ఎలా చెప్పండి? మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క. తెల్ల పొనికి కర్రతో చేసే ఈ బొమ్మలు వరల్డ్ ఫేమస్ అనమాట. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంటుంది కదా, సో అది ఇచ్చారు. అండ్ పర్టికులర్గా ఆ ప్లేస్లో దొరికే కర్రతో అక్కడ ప్రజలు మెయిన్గా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ ఆ దట్టు ఎన్నో జనరేషన్స్గా ఈ బొమ్మలు తయారు చేయడం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ కళని కంటిన్యూ చేయాలి అంటే కనుక డెఫినెట్గా ఆ బొమ్మల్ని మనం ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ వర్క్ని కంటిన్యూ చేస్తే ఎర్న్ చేసుకోవాలంటే కనుక కదా, సో సపోర్ట్ చేద్దాం. అండ్ ఈ మధ్య చాలామంది కూడా ఇంటీరియర్ డెకరేషన్ని ఫంక్షన్స్లో బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పేసి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా ఇస్తూ ఉన్నారన్నమాట ఈ కొండపల్లి బొమ్మల్ని. నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి, మీరు చూసే ఉంటారులేండి. ఒక్కసారి అలా ఇమాజిన్ చేసుకోండి. అలా నేను పేరు చెప్పగానే మీకు ఆల్రెడీ ఒక ఫోటో వచ్చేసి ఉండిద్ది కొండపల్లి బొమ్మలది. ఈ జనరేషన్ పిల్లలకి కూడా అవేంటో తెలియచేసి ఎప్పుడైనా ఇలా టూర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకంటే ఒక బొమ్మ కొనిచ్చారనుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట విజిట్ చేసిన మెమరీస్ అన్నీ కూడాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. అండ్ ఇందాకడైతే వంశోద్ధారకుడు మూవీలోంచి సాంగ్ విన్నారు, ఇప్పుడు మీ అందరి కోసం ఆనందం మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తాను.

నన్ను టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండి నేను మీ ఆర్జే కనిష్క, అండ్ ఈ సాంగ్ని పాడింది టిప్పు అండ్ సత్య సిరివెన్నెల. సీతారామ శాస్త్రి గారు ఈ సాంగ్కి లిరిసిస్ట్గా ఉన్నారు. వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2.

0: ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ డెఫినెట్ గా దొరుకుతుంది, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా ఎక్కువ దొరుకుతుంది. తప్పకుండా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో. మీ ఆర్జే కనిష్క ఉంది. మరి 12:51 అవుతుంది, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం అనమాట. మరి ఆర్కిటెక్చరల్ గా మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయన్నమాట కొండపల్లి ఖిల్లాకి సంబంధించి. అండ్ ఏంటి అవన్నీ అంటే కనుక 12 అడుగుల వెడల్పుతో 15 నుంచి 16 అడుగుల ఎత్తుతో ఒక పెద్ద గ్రానైట్ రాయిని చెక్కి తయారు చేశారన్నమాట దర్గా దర్వాజాని. మరి కోట ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంటుంది ఇది. అండ్ ఇంకా కోట చివర్లో కూడా ఇంకొక వెరైటీ ఉందన్నమాట. రెండు కొండల మధ్యలో ఎత్తైన ప్రదేశంలో తానీషా మహల్ అనేది ఉంటుంది. కింద అంతస్తులేమో గదులు, పైన అంతస్తులో వచ్చేసి విశాలమైన దర్బార్ హాల్ అనేది మనం చూడొచ్చు. ఇంకా మాట్లాడుకుందాం ఈ కోట గురించి. మరి రైట్ నువ్వు మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీ ఆర్జే కనిష్కాతో వివిధ భారతి ఎఫ్ఎం. ఆకే బిర్యానీ మూవీలోంచి ఈ సాంగ్.

FM 101.3. తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మీకు తెలుసా అని చెప్పబోయే కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడైతే కొండపల్లి కిల్లాలో ఫైనల్ గా నేను చెప్పాలనుకున్న విషయాల్లో ఆ కోటలో ఒక సహజ సిద్ధమైన నీటి బుగ్గ ఉంది అంట. సో నీటి బుగ్గ అంటే న్యాచురల్ గా వాటర్ స్టోర్ అయ్యే జలాశయం అన్నమాట. సో ఆ జలాశయం చాలా బాగుంటుంది అండ్ అక్కడికి విజిటర్స్ వెళ్ళినప్పుడు చూసే స్పాట్స్లో ఇదొకటి అనమాట. ఇంకా అక్కడ చల్లగా వాటరు ఎప్పుడు కూడా చల్లటి వాటర్ ఉంటాయని చెప్పి ఆ దగ్గరలోని ఎవరైతే విలేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇంకా శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలు అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్ బ్యారాక్స్ అంటారనమాట, సైనిక బ్యారాక్స్ అంటారు దాన్ని. జనరల్గా ఈ బ్రిటిషర్స్ పాలించే టైంలో నిర్మించినవి అండ్ ఆ సైనికుల కోసం అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పరిచిన ప్లేస్ను మనం శిథిలావస్థలో చూడొచ్చు అనమాట. అది సంగతి. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాలి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో మనం కోటకు సంబంధించినవి ఇంకా విషయాలు చాలానే తెలుసుకోవచ్చు. మ్యూజియంస్ కానివ్వండి, కోటలు కానివ్వండి, ఇలాంటి వాటికి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే ఇంకాస్త ఏమంటారు ఇంట్రెస్టింగ్గా చదువుకోవాలి, నేర్చుకోవాలి వీటి గురించి అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి డెవలప్ చేయగలిగిన వాళ్ళు అవుతారు అనమాట. సో ట్రై ఇట్ ఇన్ దిస్ వే రైట్ నో మీ అందరి కోసం. మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి, ఆ తర్వాత ధీర ప్రోగ్రాంలో కలుసుకుందాం. వింటూ స్టే ట్యూన్.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్‌లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. దేశంలో హైడ్రోజన్తో నడిచే తొలి రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ సోనిఫట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీన్ని ప్రవేశపెట్టారు. తల్లికి వందనం అర్హుల వివరాలు మనమిత్ర వాట్సాప్ లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఇది పిల్లల విద్యకు సాయంగా మారుతుందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల విద్యుత్ రాయితీ పునరుద్దరణకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల విస్తరణకు 6,248.54 ఎకరాలు సేకరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మెగా సమావేశాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు సమావేశం ఉంటుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రంపచోడవరంలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి హాజరుకానున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థాన కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా టీడీడీ నిర్వహించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

1980 మూవీ లాంచ్ సాంగ్ అయితే వినేశారు. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క. 1:08 అవుతుంది మన స్టూడియోస్లో. సమయం ధీరా ప్రోగ్రాంలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మనం కంఫర్ట్ కాన్ఫిడెన్స్ మనకి ఉన్న చోట్ల అన్ని చోట్ల దొరకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మనం లైట్ తీసుకోలేని సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మనల్ని ఎంత షాక్కి షేక్కి గురి చేస్తూ ఉంటాయి, కానీ ఆ షాక్ షేక్ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇస్తే ఆ కిక్కే వేరు కదా. మరి ఈ ఇన్వెన్షన్ చేసింది అంటే ఆ అమ్మాయిలు కాదు, కానీ ఆ అమ్మాయిల కోసమే జరిగిందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ ఇన్వెన్షన్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి షాక్ షేక్ ఇచ్చేసారనమాట ఒక 17 ఇయర్స్ కుర్రోడు. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, విమెన్ సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు ధీరాలో. రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది ఆవార మూవీలోంచి. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే కనిష్క.

మూవీ నుంచి సాంగ్ వేశారు. ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా అటాక్ చేయాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలనో ట్రై చేస్తున్నప్పుడు పరిగెట్టుకు వెళ్ళడమో ప్యానిక్ అవ్వడమో మన వంతు అవుతూ ఉంటుంది. కానీ ఒక 17 ఇయర్స్ కుర్రాడు ఏం చేశాడు తెలుసా, ఒక ఇన్వెన్షన్ చేశాడు అనమాట. అది ఏంటంటే షాక్ ని ఇస్తుంది, ఎస్ ఎలక్ట్రిక్ షాక్ అనమాట. ఎవరైతే అమ్మాయిని పట్టుకోవాలని ట్రై చేస్తారో వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ని ఇస్తుంది అనమాట. ఎలా అంటే షాక్ స్లిప్పర్స్ ద్వారా, ఎలక్ట్రిక్ షాక్ స్లిప్పర్స్ అనేవి తయారు చేశారనమాట. ఎంత నడిస్తే అంత ఛార్జ్ అవుతాయి, అంతేకాక ఎక్కడైతే ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూసారో, లైక్ ఈ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే స్లిప్పర్స్ని వేసుకొని నడుచుకుంటూ ఏదైనా మనం ఇబ్బందిగా ఉన్నప్పుడే కదా అలాంటివి యూస్ చేస్తాం. సో అలాంటి ప్లేసెస్లో, వేకెంట్గా ఉన్న ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా టచ్ చేసి ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు జీపీఎస్ లొకేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఆ కనెక్ట్ అయి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే యాప్లో కనెక్ట్ అయి ఉంటాయో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ అవుతుంది అలర్ట్. అండ్ ఇలా సేఫ్గా పర్సనల్ అలారమ్స్ని సెట్ చేసుకోవడం, ఇంకా స్మార్ట్ జ్యువెలరీని వేర్ చేయడం ఈ మధ్యకాలం చాలామంది యూత్ యూస్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎవరికైనా తెలియకపోతే ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొత్త కొత్త విషయాలను అలా అప్డేట్ అవుతూ ఉండడమే అనమాట మన ధీరాలో. అండ్ ఇక మనకి దిశ ఎస్ఓఎస్ యాప్ అనేది ఏపీ గవర్నమెంట్ డెవలప్ చేసిన యాప్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం మన ధీరాలో. రైట్ నో మీ అందరికోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ని వినసాక మనం ప్రాంతీయ వార్తలు వినసాక మరిన్ని విషయాలు అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను మీతో. అండ్ రైట్ నో మీ అందరి కోసం హాయ్ నాన్న మూవీలోంచి సాంగ్ అయితే వస్తుంది, వెయిట్ టు స్టే ట్యూన్డ్.

0: 1:00 20 minutes కా వస్తుంది మన స్టూడియోస్ లో సమయం. మరి కాసేపట్లో అయితే రీజనల్ న్యూస్ తెలుగులో వింటారు. వింటూ స్టేట్ యూనిట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్చే కనిష్క.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు.

0: అన్నారు. మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్యమాధ్యమ విధానంలో ఈ మధ్యాహ్నం జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రధాన కార్యక్రమం ఇదేనని డివిజన్ ప్రధాన ప్రజాసంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మొత్తం 73 స్టేషన్స్ ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్ తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్. కృష్ణా డిస్టిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్టిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్టిక్ట్ లో ఖమ్మం స్టేషన్స్. ఈ 3 స్టేషన్స్ లోను లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది సౌత్ కోస్ట్ రైల్వే.
0: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును, పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 2 వంతెనల పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి డెల్టా కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్ల నీటిని అందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఫ్లూక్యూర్డ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, 2026-27 సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిని పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా 250 రూపాయల వరకు ధర లభిస్తోందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. రాష్టంలో 67 నమూనాలను పరీక్షించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. నమోదైన కేసులు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని, సామూహికంగా ఎక్కడా ఒకేచోట అధిక మొత్తంలో కేసులు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ది పనులకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల విద్యాభివృద్ది, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చిస్తామని తెలిపారు. తల్లిదండ్రులందరూ సమావేశానికి హాజరై తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
2: జిల్లాలో సుమారుగా 167,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళు పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకుని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క స్కూల్కి లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్గా అటెండ్ అవ్వడం కానీ, సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం వేడుకలను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని గరుక్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులను దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్లు మూల విరట్టుకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం పుష్పపల్లకి వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455

0: 5కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హేమచంద్ర అండ్ మాళవిక పాడిన పాట వినేశారు. ఫిదా మూవీలోంచి టైటిల్ ట్రాక్ 1:37 అవుతుంది. మన స్టూడియోస్ లో సమయం అండ్ ఈ సాంగ్ ని పాడింది శక్తికాంత్, అదే మ్యూజిక్ అందించింది శక్తికాంత్ కార్తిక్ అండ్ లిరిసిస్ట్ వచ్చేసి చైతన్య పింగళి అనమాట. మరి ఈ సాంగ్ వినేశాక మనం ధీరాలో ఆల్రెడీ దిశ యాప్ గురించి చెప్తాను అన్నాను కదా. సో దిశ యాప్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు అందరూ కూడాను ఈ యాప్ దిశ SOS యాప్ ఏదైతే ఉందో దాన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి ఉంచుకుంటే కనుక మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనల్ని ఎవరైనా రక్షిస్తే బాగుండు అని అనిపించినప్పుడు ఒక 5 times మొబైల్ని షేక్ చేస్తే చాలు, దగ్గరలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్కి పెట్రోల్ వెహికల్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. వెంటనే 10 seconds అంటే మన 10 seconds ఆడియో అండ్ వీడియో క్లిప్ కూడా రికార్డ్ అయిపోతుంది మన ఫోన్లో మనమున్న సిచ్యువేషన్ ఏంటి అనేది అసెస్ చేయడానికి. అండ్ ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ద్వారా మనం ఇచ్చిన రూట్లో కాకుండా వేరే డైరెక్షన్లో ఎటైనా వెళ్తున్నారు అనుకుంటే కనుక అలాంటప్పుడు కూడా పోలీస్ పెట్రోల్ వెహికల్కి అలర్ట్ వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. సో ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు తెలియని వెహికల్లో అనుకున్నప్పుడు. అండ్ ఇంకా ఉన్నాయి చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం దిశ యాష్ గురించి. రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3 మరి నాన్నకు ప్రేమతో మూవీలోంచి ఈ ట్రాక్ మీ అందరి కోసం.

మూవీలోంచి సాంగ్ వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను వ్యాచే కనిష్ కలిగి ఉన్నాను. 1:43 అయింది అనమాట మన స్టూడియోస్లో సమయం. మరి దిశ ఎస్ఓఎస్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇందులో సేఫ్టీ డైరెక్టరీ అని కూడా ఉంటుంది అనమాట. సో అన్ని పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంక్స్, సేఫ్ జోన్స్, ఇలా మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ సరౌండింగ్స్లో ఉన్న వాటి గురించి తెలుసుకోవడానికి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ని. అండ్ ఇంకా సింగిల్ ట్యాప్ హెల్ప్ లైన్స్ అని ఉంటాయి అనమాట. అంటే క్విక్ వన్ టచ్తో మీరు కాల్ అనేది డయల్ చేసేసుకోవచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ అండ్ అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో, సేఫ్టీ టిప్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట మన దిశ ఎస్ఓఎస్ యాప్లో. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. మరి ఈ సాంగ్ టాక్సీ వాలా మూవీలోంచి, వింటూ స్టే ట్యూన్డ్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మూవీలోంచి లవ్లీ ట్రాక్ వినేశారు. మనం ఉన్నాం ధీరాలో. దిశ ఎస్ఓఎస్ యాప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దిశ ఎస్ఓఎస్ యాప్ ఆర్ దిశ యాప్ ఫర్ ఏపీ పోలీస్ అనే యాప్ ఏదైతే ఉందో, ఈ యాప్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, ఎగ్జాక్ట్ జీపీఎస్ కోఆర్డినేషన్ని మెయింటైన్ చేయడానికి దిశ కంట్రోల్ రూమ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ జీపీఎస్ ఎక్విప్డ్ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 24/7 పర్యవేక్షణ జరుపుతూ ఉన్నారన్నమాట. అండ్ అర్బన్ ఏరియాస్లో అయితే వితిన్ 5 to 10 minutes రీచ్అవుట్ అవడానికి పోలీసులు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా యూజ్ అవుతుంటుంది. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్కి చేరుకోవడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసి ఉంచారన్నమాట. సో ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఈ యాప్ని యూజ్ చేయకపోతే, తెలియకపోతే జస్ట్ ఇన్స్టాల్ అండ్ హ్యావ్ దట్ కనెక్షన్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఏవైతే కనెక్టింగ్ నంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్స్, ఎవరికైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నాము అని వెంటనే వాళ్ళకి రీచ్అవుట్ అవ్వాలి అంటే కనుక ఈ యాప్ త్వరగా రీచ్అవుట్ అవుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది కనెక్ట్ చేసి ఉంచుకోవాలన్నమాట మనం. అది సంగతి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ఫైనల్గా ధీరా ప్రోగ్రాంలో ఒక ట్రాక్ అయితే ప్లే చేస్తూ బాబే చెప్పేస్తాను. మరి ఇప్పుడైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలోంచి ఒక మంచి సాంగ్ మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ స్టేట్ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే కనిష్క, కార్తిక్ పాడారు మీకు జమేయర్ మ్యూజిక్ కంపోజిషన్ వనమాలి. ఈ సాంగ్కి లిరిసిస్ట్ వింటూ స్టేట్ ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చేసావే, హ్యాపీ డేస్ అండ్ జర్సీ మూవీస్ లోంచి సాంగ్స్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిన్ భారతి ఎఫ్ఎం 101.3 మీ ఆర్జే కనిష్కాతో 2:32 అవుతుందన్నమాట మన స్టూడియోస్లో సమయం. సందడి సందడిలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. సో ఈ రోజు స్పెషల్ ఏంటి సందడి సందడిలో అంటే ఈమోజీ డే స్పెషల్ ఉండబోతుందన్నమాట. సో మీరు మాటలు చెప్పలేనివి భావాలని ఏవైతే ఉన్నాయో వాటిని ఈమోజీ రూపంలో ఈ మధ్యకాలంలో చాలా విరివిగా యూజ్ చేస్తూ ఉన్నాం కదా. సో మరి ఈ ఈమోజీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు తెలుసా? అంటే ఏ ఇయర్ నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అసలు అనేది మీకు తెలిస్తే టైప్ చేసి పంపించండి 0866-248-8814 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. జస్ట్ ఈ 3 విషయాలని నాకు పంపిస్తే చాలు, ఆల్రెడీ మనకి మెసేజెస్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఫన్నీగా అనిపించింది ఒక అంటే ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, పెద్దగా చాట్లో ఏమీ లేవు, అన్ని లింక్లు పంపిస్తున్నారనమాట, ఏవో రకరకాల ఇన్ఫర్మేటివ్ లింక్స్. సుబ్రహ్మణ్యం నామా గారు, మీరు ఏమన్నా సేవ్ చేసుకుంటున్నారా మా చాట్లో? జస్ట్ ఆస్కింగ్. రైట్ నౌ మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే వస్తుంది. మరి కనిష్క షోలో ఇంకొకటి కూడా ఉంటుంది కదా, నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో మీరు గెస్ చేస్తూ ఉండండి, నేను ఆ సాంగ్ అయిపోయాక మీకు ఏ సాంగ్ అనేది రివీల్ చేస్తాను. మరి ఈ సాంగ్ కూడా గెస్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేస్తూ ఉండండి 0866-248-8814 అనే నెంబర్కి మీ పేరు, ఊరు అండ్ ఆన్సర్ని టైప్ చేసి పంపించండి. ఈమోజీస్ని ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి వాడటం స్టార్ట్ చేశారు అనేది కూడా టైప్ చేసి పంపించండి. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

లో ఉన్నాం మనం. ఈమోజీ డే స్పెషల్, ఈమోజీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో మీకు తెలుసా అని అడిగాను. మరి వాళ్ళ ఆన్సర్స్ పంపించేస్తూ ఉన్నారనమాట. అలా అలా అలా కౌంట్ ప్లస్ అవుతూనే ఉంది. మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి నల్గొండ జిల్లా చందంబట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలా ఉన్నారు హలో అంటూ ఎవరు పంపించారు, రామ్మ, పరశ్ రామ్మ నంద్యాల నుంచి పంపించారనమాట. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ ఉమ్మడి నుంచి స్నేహ భాను జైనుద్దీన్ అండ్ మహమ్మద్ జైనుద్దీన్ పంపించారు. అండ్ హన్మకొండ జిల్లా కాజేపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి పంపించారనమాట బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ వారందరూ కూడా. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే ఓకే మూవీ నేమ్ కూడా పంపించేశారు. చాలా బాగా గెస్ట్ చేశారండి, భర్త మహాశయలకు విజ్ఞప్తి అనే మూవీలో ఉందన్నమాట. ఇంతకు ముందు నేను ప్లే చేసిన సాంగ్. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి పంపించారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అంటే ఈమోజీస్ ఏ ఇయర్ నుంచి వాడడం స్టార్ట్ చేశారు అని అడిగాను. ఆ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడన్నా జోగరాంధ్రరావు కాలనీ నుంచి అప్పల రాజు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వా సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక్కొక్కరి దగ్గర మాలే లేదు, వాడేస్తున్నారా అనుకుంటున్నాను నేను. ఇంటర్నెట్ని బాగా తెలుసుకోవాలనికి ట్రై చేస్తున్నారు. వెల్కమ్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు పంపించారు. పవన్ కరీంనగర్ నుంచి పంపించారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ కాదుగా, ఎందుకండి, ఎందుకు రెండు తగ్గించారు మీరు? 2 సంవత్సరాల ముందే తెలుసా మీకు? లేకపోతే మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారనమాట. సందరే సందడికి స్వాగతం అంటూ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు పంపించారు. హలో ఆర్జే కనిష్క గారు అంటూ పంపించారు. ఈమోజీలు ఏ సంవత్సరం నుంచి అనేది చాలా డీటెయిల్గా పంపించారనమాట. అండ్ ఎక్కడి నుంచి అంటే సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భర్త మహాశయాలకి విజ్ఞప్తి అనేది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొలంపల్లి శ్రీనివాసరావు గారు, సంధ్య అండ్ చరణ్ సాయి, భువనేశ్వర్ అండ్ పెనుగంచప్రోల నుంచి పంపించారన్నమాట. అది సంగతి. గడ్డం అంకయ్య గారు పంపించారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, అంత దూరం వెళ్ళక్కర్లేదు. కొంచెం ఈ జనరేషన్ వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆలోచించండి. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. రూపొందించారు ప్రతి సంవత్సరము జూలై 17న జరుపుకుంటాము అంటూ పంపించారు.

ఆఫ్టర్నూన్ మేడం అంటూ లత ఉయ్యూరు నుంచి పంపించారు అనమాట. కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు పడన జోగరాంధ్ర కాల్ నుంచి అప్పలరాజు గారు. ఎస్, మీరు ప్లే చేసిన పాట అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హౌ ఆర్ యూ అంటూ పంపించారు అనమాట. 1990 అంటున్నారు, బట్ కాదండి, గంగరాజు గారు ఫ్రమ్ పెదరాజుపల్లి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. ఇలానే మీరు కూడా మెసేజ్ చేయాలంటే 0866244814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి, అండ్ నేను ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. 1999 అనమాట, బట్ 1982 నుంచి మనకి ఇమోకాన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే ఏంటి అంటే ఎమోషన్ ప్లస్ ఐకాన్స్ అనమాట. ఒక స్కాట్ ఫెహ్మాన్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీలో బులెటిన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ బులెటిన్ బోర్డ్స్లో జోక్సా సీరియస్ విషయాలు పెడుతున్నారా అనేది చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ ఇమోషన్స్, ఇమోకాన్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. లైక్ మనకి లైక్ ఏమంటారు, నంబర్స్తో పాటు మనం కొన్ని హ్యాష్ అని చెప్పి, ఈస్టు అని, డాష్ అని చెప్పి, సర్కిల్, హాఫ్ సర్కిల్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం కదా. సో అలాంటివి యూజ్ చేసి ఫేస్ నవ్వినట్టుగా, ఏడ్చినట్టుగా ఉన్న ఇమోజీస్ని తయారు చేశారు, ఇమికాన్స్ని స్టార్ట్ చేశారనమాట. అందుకని 1982 అని ఒకళ్ళు పంపించినట్టున్నారు. సో 1999 నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఈ ఈమోజీస్ అనేవి స్టార్ట్ అయినాయన్నమాట. అంతకు ముందు ఉన్నవి ఈమికాన్స్ అంటారు. అండ్ ఈ ఈమోజీ మీనింగ్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కనుక వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి 0866244814 అనే నెంబర్కి. అండ్ యా, మీరు కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్గా పంపిస్తూ ఉండండి. నేను కూడా స్వీట్ అండ్ షార్ట్గా చదువుతూ ఉంటాను. రాయిడ్ నువ్వు అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఏ మూవీలో కూడా గెస్ చేసి నాకు పంపించేస్తూ ఉండండి. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 101.3
1: అండ్ సాంగ్ వినసారు కదా. ఈ సాంగ్ ఏ మూవీలో తోడు గెస్ట్ చేస్తూ అండ్ ఈ మోజీకి మీనింగ్ ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248144 అనే నంబర్కి. మీ పేరు ఊరు ఆన్సర్ని ట్యాప్ చేసి అండ్ చాలామంది అయితే ఆల్రెడీ మెసేజ్ చేస్తున్నారు, చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. కనిష్క గారు అంటూ పంపించారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఎవరు అంటే నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూల్ నుంచి పంపించారనమాట. వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగా పంపించారు. నెక్స్ట్ అల్లుడు అదుర్స్ అంటూ క్యాదర్ వీరేష్ రాజవలిమణి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, నేను ప్లే చేసిన సాంగ్ అల్లుడు అదుర్స్ అనమాట మూవీలోనిది. అండ్ మన సందేశంలో మాటలు బదులుగా భావోద్వేగాలు, ఆలోచనలు లేదా వస్తువులను తెలియజేయడానికి ఉపయోగించే డిజిటల్ చిత్రాలు అంటున్నారు. ఏంటి, నేను అన్నది ఏంటి, మీరు చెప్పింది ఏంటి? భాస్కర్ గారు పడ నుంచి ఓకే, నీకు ఇలా అర్థమైందా? ఓకే, దీనికి ఈ మోజీ అనే స్పెల్లింగ్ ఉంటుంది కదా, ఈ అనే దానికి ఒక అర్థం, మోజీ అనే ఒక అర్థం ఉంటుంది. అంటే దాన్ని క్రియేట్ చేసేటప్పుడు, ఈ మోజీ అనే పేరుని క్రియేట్ చేసేటప్పుడు ఆ రెండు అర్థాలని వచ్చేలాగా క్రియేట్ చేశారనమాట. సో ఈ మోజీ అలా వచ్చింది. ఇంతకీ ఏమిటా ఈ మోజీకి అర్థాలు అనేది నేను చెప్తాను. ఈలో మీకు తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248144 అనే నెంబర్కి. అల్లుడు అదుర్స్ సినిమాలోనిది అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ పిక్టోగ్రఫీ అంటున్నారు పవన్ కరీంనగర్ నుంచి. దీపిక హైదరాబాద్ నుంచి ఎమోషన్స్ ప్లస్ ఎక్స్ప్రెషన్స్ ఐకాన్స్ అంటున్నారు దీపిక. బట్ నేను చెప్పిన, ఇంతకుముందు చెప్పిన ఆన్సర్ ఉంది కదా, సో దానికి కనెక్ట్ అవుతుంది మీరు చెప్పింది. బట్ ఈ మోజీకి డిఫరెంట్ మీనింగ్ ఉందన్నమాట. అసలు ఈ మోజీ అనే వర్డ్ రావడానికి ఒక మీనింగ్ అనేది ఉంది దానికి. హాయ్ చందన మేడం అంటున్నారు, ఎందుకు చందన అని నన్ను కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిన్న చందన వచ్చింది, సేమ్ మెసేజ్ కాపీ పేస్ట్ చేసుంటారు నాకు తెలుసు. అండ్ గంగరాజ్ గారు ఫ్రమ్ పెదరాజపల్లి నుంచి పంపించారు, అన్నమయ్య జిల్లా అంటున్నారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పంపించారు. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి సానుకూల భావోద్వేగాలు ఇతరులకు చూపించేవి అంటూ పంపించారు. అల్లుడు అదుర్స్ అంటూ కూడా పంపించారు. ఓకే, బట్ అది కాదు నేను చెప్తాను. పెడన జీవానంద్ ఓకే జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అల్లుడు అదుర్స్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి గారు పంపించారు అనమాట. మొత్తానికి మన వాళ్ళకి మీనింగ్ అంటే అదేదో అనుకుని ఏం చెప్పలేదు అనుకుంటున్నారు కొంతమంది. జపనీస్ మొబైల్ క్యారియర్ ఇంజనీర్ ఒక ఆయన 12x12 పిక్సెల్స్లో రిలీజ్ చేశారనమాట 1999లో ఈమోజీస్ని. మరి ఈ ఈమోజీస్లో ఈ అంటే పిక్చర్ అని, మోజీ అంటే క్యారెక్టర్ అని అర్థం అనమాట. సో ఈ పిక్చర్ క్యారెక్టర్స్ని కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఈ ఈమోజీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు వీటిల్ని, అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను డెఫినెట్గా, మరి మీరైతే ఆన్సర్లు టైప్

చేయడానికి బతుకని చూపించకుండా టైప్ చేసి పంపించండి, ఓకేనా? 08662488114 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి, మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. లాటరీ డే అనమాట ఈరోజు. మరి సరదాగా ఒకవేళ లాటరీ ఎంత తగిలితే బాగుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఒకవేళ లాటరీ తగిలి మీకు ఎంతైనా వస్తే ఏం చేస్తారో కూడా పంపించండి ఆ లాటరీ మనీని. సో దీని గురించి ఇంకాస్త డీటెయిల్స్ నేనైతే ఈ షోలో చెప్తాను. రైట్ నా, మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. మరి ఈ సాంగ్ని వింటూ ఏ మూవీలోతో కూడా గెస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. 08662488114 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని కూడా టైప్ చేసి పంపించేస్తూ ఉండండి. అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మనం ఉన్నాం సందడే సందట్లో.

సర్వే విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనీష్. కానీ మనము నమ్సందరే సందడిలో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా, అంటే ఐ మీన్ ఇంత టైప్ చేయాలని ఆలోచించకుండా పంపించండి అని చెప్పన్నాను. మన వాళ్ళు చాలా చాలా టైప్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారనమాట. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఈరోజు లాటరీ డే అనమాట. సో మీకు కనుక లాటరీ తగిలితే ఎంత తగిలితే బాగుండు అనుకుంటున్నారు, దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇది నేను అడిగిన క్వశ్చన్ అనమాట. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి నగర్ నుంచి స్టిల్ టైపింగ్ అనమాట. కానీ నెక్స్ట్ క్యాదారి వీరేష్ రాజల్ మండలం నుంచి పంపించారు. ఆ తరువాత పవన్ కరీంనగర్ నుంచి, 1 రూపాయి వస్తే చాలు దాన్ని మిగతాది సంపాదించుకోవచ్చు అంట. అసలు మీరు చాలా చాలా చాలా మినిమలిస్టిక్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు, అంటే చాలా ఇది ఉంటే చాలా ఉన్నట్టుగా. నాకే లాటరీలో డబ్బులు వస్తే నేను చదువుకున్న కాలేజీకి డొనేషన్ ఇస్తాను అంటూ పంపించారనమాట. సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా మెసేజెస్ బోల్డ్ అని వస్తూ ఉన్నాయి. మీరు కూడా ఇలానే మెసేజ్ చేయాలంటే 0866248114 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి పంపించేస్తూ ఉండండి. మీ మెసేజెస్ అన్నీ కూడా నేను చదివి పంపించేస్తూ ఉంటాను, అదే మీకు వినిపించేస్తూ ఉంటాను. మీరు అయితే నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీస్లోవో కూడా గెస్ చేస్తూ ఉండండి. నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ మిస్ ఇండియా మూవీలోనిది అనమాట, అది సంగతి. మరి కాన్సెప్ట్ లో న్యూస్ హెడ్లైన్స్ అండ్ ఆ తర్వాత ఒక సాంగ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కే సుగుణ. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. కొల్లేరు సరస్సులో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు లేక్ ప్రొటెక్షన్ కేసులో భాగంగా అక్రమ చేపల చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు సహకరించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఆక్వా రైతుల విద్యుత్ రాయితీ పునరుద్దరణకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించి యూనిట్కు 1.50 రూపాయల చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నట్లు పేర్కొంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.

వింటే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో నేను మీ ఆర్జే కనిష్కాని ఉన్నాను. సందడి సందడిలో ఉన్నాం మనం. నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీకే కనుక లాటరీ తగిలితే ఆ లాటరీ ఎండ్

మనీతో వస్తే బాగుండు అనుకుంటున్నారు, అండ్ దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ మనీతో అని చెప్పి అన్నాను. మన వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు, వాళ్ళ క్రియేటివిటీని అంతా కూడా యూస్ చేసి చూద్దాం ఎవరు ఏం పంపించారు అనేది. మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 08662488114 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి కనిష్క గారు ఎంత లాటరీ తగిలినా కానీ సగం కొడుకుకి సగం కూతురికి ఇస్తానండి అంటూ పంపించారనమాట. అరోరా నగర్, అరోరా నగర్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, మీకోసం అసలు ఏమీ అక్కర్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అసలు మీరు చాలా చాలా పిల్లల గురించి ఆలోచిస్తారని కూడా అర్థమవుతుంది ఈ మెసేజ్ ద్వారా. పెడన్న జోకరాంధ్రో కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, నాకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలితే కనుక ప్రతి ఇంటిలో రేడియో ఉండాలి, ప్రతి ఇంటిలో విజయవాడ వివిధ భారతి ప్రసారాలు వినిపించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఒక రేడియోని కొని పంచి పెడతాను మేడం అంటూ పంపించారు. ఆహా, టచ్ చేశారు ఆల్ ఇండియా రేడియో హార్ట్ని మీరు. మీరు ప్లే చేసిన పాట సెహరీ మూవీ ఆ చిత్రంలోనిది అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అసలు మామూలుగా లేదండి మీ క్రియేటివిటీ. లాటరీ తగలవద్దు, మనసులోని బాధ పెట్టుకోవద్దు అంట. ఎక్కడికో వెళ్ళిపోయారు కవిత్వంతో మీరు. దమ్మోజి వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహర్, శ్రీరామదాసు, కృష్ణాచారి, అనిత, సాయి, వర్షిత అండ్ సాయి రిత్విక్. ఇందాక మీ పేరు చదవలేదు కదా, అందుకే ఈసారి ఈ లైన్లో ఇచ్చేసాను అనమాట. కనకారావు గారు, పడన నుంచి 100 కోట్లు కావాలంట, చాలా వద్దా అనొద్దా అంటారా? ఆశ్రమం కట్టించి ఓకే 100 కోట్లు చాలు, వృద్ధాశ్రమం కట్టిస్తాను, లైఫ్ లాంగ్ రన్ చేస్తాను అంటున్నారు. అసలు చాలా చాలా ఆలోచనలు ఉన్నాయండి మీకు. నాకు లాటరీ తగిలితే మంచి ఇల్లు కట్టుకుంటా అంటూ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు. నెక్స్ట్, నాకు వస్తే కనుక అనాథ పిల్లలకు 3/4 దానం చేస్తా ఎంత వచ్చినా కానీ అంటూ చిన్న అమ్మాయి మిర్యాలగూడ నుంచి పంపించారు. హలో కనిష్క అంటూ కూడా పంపించారనమాట నన్ను పలకరిస్తూ. హాయ్ కనిష్క మేడం అంటూ మెసేజ్లు అయితే వస్తున్నాయి మీ అందరికీ. ఒకేసారి హాయ్ అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం మరొక సాంగ్ని ప్లే చేస్తున్నాను. మన వాళ్ళు పంపించిన మెసేజెస్ అన్నీ కూడా మీకు వినిపించేస్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో మీ ఆర్జే కనిష్క ఉంది. మరి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: PM జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

స్టోరీ సాంగ్ అయితే వినేశారు. 3:00 17 మినిట్స్ అవుతుంది మన స్టూడియోస్లో. సమయం మనమైతే ఉన్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో సందడి సందడి ప్రోగ్రాంలో. అండ్ నేను మీ ఆర్జే కనిష్కాని. మీరు ఈ ప్రోగ్రాంలో మీరు కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే 0866244888 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఈరోజు లాటరీ డే సందర్భంగా మీకు ఒక క్వశ్చన్, ఒక ఫన్నీ క్వశ్చన్ ఆర్ ఎనీ ఇమాజినరీ క్వశ్చన్ అనుకోండి, పోనీ కాస్త ఇమాజిన్ చేసుకొని చెప్పండి. మీకు కనుక లాటరీ తగిలితే ఎంత మనీ వస్తే బాగుండు అనుకుంటున్నారు అండ్ దాంతో ఏం చేస్తారని అడిగాను. మన వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు వాళ్ళ క్రియేటివిటీ అంతా యూస్ చేసి. హాయ్ మేడం అంటూ 5,000 కనుక విన్ అయితే ఐ విల్ డొనేట్ ఇట్ టు పీపుల్ అంటూ పంపించారు గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి పంపించారనమాట. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చిందనమణి కర్ణాటక అంటూ పంపించారు. నాకు లాటరీ వస్తే వివిధ భారతికి ఇస్తా అంటున్నారు. అసలు మీరు ఎక్కడిక వెళ్ళిపోయారు, మామూలుగా కాదు ఆ రేంజ్ ఎక్కి ఎక్కి అక్కడ ఉన్నారనమాట. ఫ్రమ్ కామిరెడ్డిపల్లి అంటూ పంపించారు, సోమాల మండలం అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట. కుమారి గారు, లతా కుమారి గారు ఐ థింక్, యా స్పెల్లింగ్ మిస్టేక్, ఏంటా అక్కడ మిస్సింగ్ అని చూస్తున్నారు. నాకు లాటరీ తగిలితే కనుక స్వేచ్ఛ, సమానత్వం, మెడిటేషన్, యోగా, ఇండిపెండెంట్ థింకింగ్ లాంటి అన్నీ కలిపిన ట్రస్ట్ పెడతాను అంటున్నారు. సో అందరికీ అది ఇంపార్టెంట్ అని ప్రచారం చేస్తారనమాట. 1 crore rupees కావాలంట దానికి. వాట్ ఏ ప్లానింగ్, వాట్ ఏ విజన్. ఇప్పుడు వినిపించిన పాట ఆగడు మూవీలోనిది అంటూ క్యాదార్ వీరేష్ రాజవల్మణ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకాన్ నుంచి శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ 1 crore rupees కావాలి అంటూ పంపించారు. మీరు తర్వాత పంపించిన వర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్, నాకు అర్థం కాలేదు మొత్తానికి. మీరు కనుక మార్చి పంపగలిగితే పంపించండి. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎంత లాటరీ తగిలినా కానీ సగం నా ఫ్యామిలీ కోసం పెట్టేసుకొని మిగతా సగం డొనేషన్ ఇస్తాను అంటూ పంపించారు అనమాట మెసేజ్. వాట్ బ్రాడ్ థింకింగ్ అండి. ఆల్ ఇండియా రేడియో విజయవాడ వివిధ భారతి వారికి హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం అండ్ వగ్గా శివయ్య వీళ్ళందరూ కూడా పంపించారనమాట. ముంత పెద్దన్న వీటి కూడా పంపించారు మెసేజ్. నెక్స్ట్, నాకు 25 lakhs వస్తే భూమి కొంటాను, 50 lakhs వస్తే ఇల్లు కడతాను, ఇంటికి 25 lakhs, ఇంకొక 25 lakhs ఏమో భూమికి అంటూ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. మంచి ప్లానింగ్ ఉందండి మీ దగ్గర. కనిష్క మేడం గారు నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నకు లాటరీ తగిలితే కనుక ఏం చేస్తారంటే డబ్బులు వద్దండి అంటూ పంపించారు. మొత్తానికి డబ్బులే వద్దంట లాటరీ డబ్బులు. ఒకవేళ వస్తా అన్నానండి, నిజంగా ఇస్తానలేదు నేను, ఎక్కువ ఫీల్ అవ్వకండి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు అంటూ పంపించారన్నమాట. ఏ రాష్ట్రంలో ఉంది లాటరీ అంటున్నారు. ఏ రాష్ట్రంలో లేదు నేను చెప్తాను, మీరు వింటూ ఉండండి. గుడ్ ఈవినింగ్ అంటూ పంపించారనమాట. మీ పేరు కనిష్కానా, ఇది ఒక రాకెట్ పేరుగా తెలుసా అంటున్నారు. యాయా. నెక్స్ట్, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు ప్లే చేసిన పాట ఆగడు మూవీలోనిది అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడ నుంచి ఆగడు మూవీ అంటూ. అండ్ నమస్తే కనిష్క గారు, బాగున్నారా? లాటరీ గురించి ఊహించుకోవడమే కాబట్టి చిన్నగా నాకు కూడా కొన్ని తరాల కూర్చొని తిన్నా. ఓకే, ఆయనకు కూడా వచ్చింది ఆశ అనమాట. తరాలు కూర్చుని తిన్నా కానీ తరగనంత అన్ని కోరుకుంటాను అంటున్నారు. సో అన్నీ కావాలన్నమాట. మొహమ్మద్ జైనుద్దీన్, ఇనాయతుల్లా అండ్ భవానీ పేట మా గ్రామం నుంచి పంపించారన్నమాట, కామారెడ్డి జిల్లా నుంచి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ ఐ వుడ్ గెట్, ఐ వుడ్ యూజ్ దెమ్ టు ప్లాంట్ ట్రీస్ అంటున్నారు జయంత్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. జయంత్ గారు, అసలు మీకు మొక్కల మీద ఉన్న మక్కువ ఎంత బాగా తెలుస్తుందంటే దీని ద్వారా. కంటిన్యూ అండి, ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఆవిరి అంటూ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. నెక్స్ట్, లత ఫ్రమ్ ఉయ్యూరు పంపించారు, నాకు ఒక 1 crore లాటరీ వస్తే కనుక నా స్టడీస్ కోసం దాచుకొని ఒక ఇల్లు కట్టుకుంటాను మ్యామ్ అంటూ పంపించారు. అసలు ఫ్యూచర్లో ఇల్లు, ఇల్లు అనేది మెయిన్ కాన్సెప్ట్ అయిపోతుంది అందరికీ కూడాను. ఇట్లన్నీ చూస్తుంటే
వన్ ఆఫ్ ది నెసెసిటీస్ కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మిగిలిన మెసేజెస్ బ్యాలెన్స్ చూద్దాం అనమాట. నెక్స్ట్ మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 0866244888 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీకే కనుక లాటరీ వస్తే ఎంత మనీ రావాలనుకుంటున్నారు, వాటిని ఏం చేస్తారు అని అడిగాను అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా నేను అడుగుతూ ఉంటాను. నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీస్లో కూడా గెస్ చేయండి అన్నాను. అండ్ ఆ తర్వాత ఈ మన మెసేజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక రాకెట్ లాంటి క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి మీరు. రైట్ నౌ అందరి కోసం మరొక సాంగ్ ప్లే చేస్తూ సందర్ని అలా కంటిన్యూ చేద్దాం. ఇంటర్ స్టేట్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

8:28 అవుతుంది స్టూడియోస్ లో సమయం. మనం నమ్సాందరి సందడిలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, లాటరీ డే అనమాట ఈరోజు. మీకే కనుక లాటరీ తగిలితే మరి ఏం చేస్తారు, అంటే ఎంత మనీ వస్తే బాగుండు, ఆ మనీతో ఏం చేస్తే బాగుండు అనుకుంటున్నారు అని చెప్పన్నాను. అండ్ ఇందాక ఒకళ్ళు అడిగారు కదా, సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్దామని డిసైడ్ అయ్యి వచ్చాను అనమాట. ఇండియాలో మేజర్గా కొన్ని స్టేట్స్లో అసలు ఫుల్గా లాటరీ టికెట్ అనేది పర్మిషన్స్ ఇవ్వలేదు, బ్యాన్ చేస్తారనమాట. సో మెయిన్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఈ స్టేట్స్లో లాటరీ టికెట్ కొనడం అమ్మడం అన్ని ఇల్లీగల్ అనమాట. వేరే ప్రదేశాల్లో కొన్ని ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నాయి కానీ వేరే స్టేట్స్లో, కానీ అక్కడ టికెట్ కొనుక్కుందాం కదా అనుకుంటే అలా చేయకూడదు, అది కూడా పనిషబుల్ అఫెన్స్ అని అనమాట. మీరు గనక ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ అండ్ అస్సాం స్టేట్స్లో రెసిడెంట్ అయితే గనక డెఫినెట్గా మీరు ఇంకెక్కడ లాటరీ కొనడానికి లేదు, అది పనిషబుల్ అఫెన్స్. మీరు వేరే చోట రెసిడెంట్ అయి ఉంటే గనక ఆ ప్రదేశాల్లో గనక లాటరీ లాజ్ ఎలా ఉన్నాయి చూసి కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడుంటూ ఇంకెక్కడైనా కొందాంలే పర్వాలేదు కదా, ఇక్కడిది కాదు కదా అని అనుకొని కొనకూడదు అనమాట, అది సంగతి. రైట్ నౌ మీ అందరి కోసం నేనైతే మీ మెసేజ్లు వచ్చి వినిపించేస్తూ ఉంటాను, మీరు శ్రద్ధగా వినండి. మళ్ళీ నా మెసేజ్ చదవలేనాడు అంతూ ఓకేనా? మొత్తానికి ఎవరు పంపించారంటే నున్న నుంచి శోభరాణి గారు, రంగారావు, సాగర్ రా, చాందిని, అవినాష్, రియాన్స్, రితివిక, వీళ్ళందరూ కూడా అనాథ శరణాలయాల్ని అండ్ వృద్ధాశ్రమానికి డొనేట్ చేస్తాను అంటూ పంపించారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లాటరీలు లేవు కదా అంటూ పంపించారు. సమాధానం అని అంత బాగా టైప్ చేసి లేవని చెప్పి పంపిస్తారని నేను ఇమాజిన్ చేసుకోమన్నానండి, పొర్రపాటును ఇమాజిన్ చేసుకోమన్నాను. నిజంగా వచ్చేస్తుందని చెప్పలేదు. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అది సంగతి. ఆయా నాగకృష్ణ అంటూ పంపించారు అనమాట. బొండలవాడి నుంచి పంపించారు శ్రీ ఆలీ అక్బర్ స్వామి అంటూ పంపించారు అనమాట. నాకు కానీ లాటరీ తగిలితే కొంచెం హోమ్ రీమోడలింగ్ చేయించుకొని మిగతాని బిజినెస్లో పెడతాను అంటూ పంపించారనమాట. మొత్తానికి అలా ప్లానింగ్లో ఉన్నారు, మొదలైంది అలా మొదలైంది అంటూ పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, మీరు నా ఫ్లోని మిస్ అవ్వకుండా అలా కంటిన్యూ చేస్తున్నారనమాట. ఏమైంది అంటే అలా మొదలైంది మూవీలోంచి ప్లే అయింది సాంగ్, ఇంతకు ముందు అది అది అనమాట, ఒక ఫ్లోలో ఉన్నారు. మీరు కూడా నేను ప్లే చేసే సాంగ్స్ మీరు కూడా గెస్ చేయాలంటే 0866-24-888-14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్స్ని టైప్ చేసి ఇంతకుముందు ప్లే అయిన సాంగ్ అయితే అలా మొదలైంది మూవీలోనిదే అనమాట. కనకరావు గారు పెడ నుంచి అలా మొదలైంది మూవీ అంటున్నారు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు వినిపించిన పాట అంటూ. కామారెడ్డి జిల్లా నుంచి భవానీపేట గ్రామం నుంచి ఇనాయతుల్లా, మహమ్మద్ ఇనాయతుల్లా పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. ఏమంటారు, 10,000 రూపాయల లాటరీ కనుక విన్ అయితే ఐ విల్ డొనేట్ 5,000 టు పీపుల్ అండ్ 5,000 టు సందనే సందడి ప్రోగ్రామ్ అంట. సందనే సందడి ప్రోగ్రామ్కి డొనేషన్స్ అవసరం అంటారా? ఓకే, మొత్తానికి అలా ప్లానింగ్లో ఉన్నారనమాట. పెదరాజుపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ నుంచి అనంతపూర్ డిస్టిక్ అంటూ పంపించారు. అలా మొదలైంది మూవీని. యాక్చువల్లీ ప్రోగ్రామ్స్కి దేనికైనా మీరు డబ్బులు ఇస్తున్నారంటే దాన్ని డొనేషన్ అంటారు, స్పాన్సర్షిప్ అంటారనమాట. ఫలానా వాళ్ళు స్పాన్సర్ చేశారు అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అలా ఉంటుంది కాన్సెప్ట్. ఎస్, నెక్స్ట్ మురళి హాయ్ కనిష్క గారు అంటూ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్, 100 కోట్లు తగిలితే నేను ఒక ఏమంటారు ఓహో ట్రస్ట్, అది మొత్తం కలిసిపోయిందండి బాబు టైపింగ్, ఓకే ట్రస్ట్ ఓపెన్ చేసి దానితో వచ్చే ఇంట్రెస్ట్లో సగం ఆ 100 కోట్లు కలిపి మిగిలిన సగం అనంతపురం మా అదియో కట్టైపోయిందిగా. 200 మందిని ప్రతి సంవత్సరం సెలెక్ట్ చేసి ఇంజనీర్లను తయారు చేస్తాను. ఓకే, ముందు వెనక వెనకది ముందుకి షిఫ్ట్ అయిపోయిందనమాట, టైపింగ్ మిస్టేక్. అనంతపురం జిల్లా నుంచి పంపించారు. మొత్తానికి
థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ మై మెసేజ్ అంటున్నారు. డెఫినెట్గా చదువుతామండి, మీరు వింటూ ఉండండి, మిస్ అయిపోయి చదవలేదు అనుకోవద్దు. నాకే గనుక లాటరీ తగిలితే 50 లక్షలు సరిపోతాయి అంటున్నారు. ఎందుకంటే చెరువుకు ఆనుకొని ఒక ఎకరం పొలం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఈ లాటరీ కాస్త తగిలించే మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటాను అంటున్నారు. డూప్లెక్స్కి 50 లక్షలతో సరిపోద్ది అంటారా? ఏమోనండి, నాకు డౌటేను. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి పంపించారు. కృష్ణ సంతోష గారు పెడన్ నుంచి పంపించారు. ప్రభాకర్ రావు, గంగా భవానీ, లాటరీ తగలడమే ఒక వరం, మరి అది ఎంత అయితే ఏ మేడం, లాటరీ తగిలితే చాలా అంటున్నారు. సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి, మీరు కూడా ఎలా మెసేజ్ చేయాలంటే 0866-2488-14 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకే కనుక లాటరీ తగిలితే ఎంత తగిలితే బాగుండు, ఎంత తగిలిన లాటరీకి ఏం చేస్తారు అని చెప్పి అడిగాను. అండ్ దాంతోపాటు ఒక రాకెట్ లాంటి క్వశ్చన్ అడుగుతాను కదా, ఆ రాకెట్ని వదులుతున్నాను చూడండి. దుకాణం, పొడవు, అన్ని, ఇవి 3 డిఫరెంట్ తెలుగు వర్డ్స్ కదా, 3 వేరు వేరు తెలుగు పదాలు. కానీ ఈ 3 తెలుగు పదాలని ఆంగ్లంలోకి అనువదిస్తే కనుక, అంటే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే, ఒక 5 అక్షరాలు ఫిల్ చేసే బాక్స్లు సరిపోతాయంట. ఇప్పుడు దుకాణం కానివ్వండి, పొడవు కానివ్వండి, అన్ని కానివ్వండి, ఇవన్నీ ఫిల్ చేసినాయి అంటే ఒకదాన్ని ఫిల్ చేశాక మళ్ళీ దాన్ని ఆ వర్డ్స్ని తీసేయకుండానే ఈ పేర్లన్నీ కూడా అందులో సరిపోతాయి, పొడవు, దుకాణం, అన్ని అనేవి. సో మొత్తానికి ఆ టోటల్ 5 లెటర్ వర్డ్ ఏమై ఉంటుంది మీకు తెలిస్తే గనక 0866-2488-14 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ఏ మూవీ లేదో కూడా గెస్ చేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

క్లాక్ 40 మినిట్స్ అవుతుంది స్టూడియోస్ లో. సమయం మనం ఉన్నాం సందడి సందడిలో. మా సరదాల ఆకాశవాణి అంటూ పంపించారనమాట. నా పేరుని ఇంత వెరైటీగా రాయొచ్చని నేను ఇప్పుడే చూస్తున్నానండి, కొత్తగా తెలుసుకున్నాను నేను. బి రాజేష్, రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని అండ్ శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు వీళ్ళందరూ కనుక పంపించారనమాట. వీళ్ళందరూ అనంతపురం జిల్లా నుంచి పంపించారు, రాణినగర్ గుత్తి రోడ్ నుంచి. నాకే గనక లాటరీనే గనక 1 కోటి రూపాయలు తగిలితే గనక కారు కొని ఆ కారులో ప్రపంచయాత్ర చేస్తానండి అంటున్నారు. కానీ ప్రపంచయాత్ర ప్రపంచం అంతా రోడ్ దొరకదండి మీకు. ఆ కారుని మళ్ళీ వేరే ప్లేస్కి మోసుకెళ్ళాలంటే బోళ్ళంత ఖర్చు అవుతుంది, మీకు తెలిసో లేదో కానీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క గారు, మీరు ప్రచారం చేస్తున్న సందడి సందడి కార్యక్రమంలో మంచి మంచి క్వశ్చన్లు వేస్తారు, సమాధానాలు చాలా సంతోషం. ఇప్పుడు మీరు ప్రసారం చేసిన, అది ప్రసారం అండి, ఓకే, పాటలు నా చెల్లి అనే సాంగ్ వచ్చేసి బీర్వా మూవీలోనిది, మేము చెప్తున్నాము అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామల పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. లాటరీలో డబ్బులు వస్తే బుద్ధులు మారుతాయి అంటున్నారు. ఓకే, బుద్ధులు మారుతాయో లేదో తర్వాత అండి, జస్ట్ ఒక ఇమాజినేషన్ అండి. వస్తే ఎంత బాగుంటుంది, అది దాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏదో కొంచెం సేపు ఆనందపడమంటున్నానండి. దానికి కూడా మీరు ఆలోచిస్తారేంటండి. నాకైతే ఒక విషయం చెప్పాలనుంది, తర్వాత ఏం జరుగుతుందో ఆ తర్వాత. ముందు మనం గనక ఒక ఊహ

అంత మంచి జరగాలని ఊహించండి, మంచిగా ఉండాలని ఆలోచించండి, అంత మంచి జరుగుతుంది. ఓకేనా? హ్యాపీ. నెక్స్ట్ పవన్ కరీంనగర్ నుంచి యా మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఎవరు డీకోడ్ చేయలేరేమో అనుకున్నాను నా రాకెట్ లాంటి క్వశ్చన్కి. ఆన్సర్ అయితే పవన్ గారు పంపించేశారనమాట, దుకాణం పొడవు అని. ఈ మూడు వర్డ్స్ని 5 boxes ఒకే ఇంగ్లీష్ వర్డ్లో కన్వర్ట్ చేసి పెట్టాలంటే ఎలా పెడతారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలా మొదలైంది మూవీ అంటూ పంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గశివయ్య, ముంతావెద్దన్ వీళ్ళందరూ కూడా బీరువా సినిమా అంటూ కూడా పంపించారనమాట. నెక్స్ట్ వై డిలీట్ అండి, నేను ఇప్పుడే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈలోపు డిలీట్ చేసి పడేసరి ఎప్పటికీ చూడదు నా మెసేజ్ చదువు అనుకుంటున్నారు, మిస్టేక్ పంపించారు. పెడని జోగాతను కాలనీ నుంచి పంపించారన్నమాట అప్పలరాజు గారు. మీరు ప్లే చేసిన పాట బీరువా మూవీలోనిది అంటూ పంపించారన్నమాట. ఆనియన్ అంటున్నారు, కాదండి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి పంపించారు. నెక్స్ట్ అనంతపూర్ నుంచి ఎన్ఎంటీ గారు పంపించారు అనుకుంటా, ఐ థింక్ ఆ డిలీట్ చేసిన మెసేజ్. కనిష్క గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ అలా మొదలైందంటూ నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. ఇలానే మీరు కూడా మెసేజ్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి మెసేజ్ చేయండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మొత్తానికి దుకాణం పొడవు అన్ని కలిపితే ఒక 5 ఇంగ్లీష్ లెటర్స్గా మార్చి కనుక మనం 5 boxes ఫిల్ చేయాలంటే మీరు ఎలా చేస్తారు అని అడిగారు. ఒకే ఒక్కళ్ళు ఆన్సర్ చేశారు, ఇంకా ఎవరు పంపిస్తారో చూద్దాం. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి డీకోడ్ చేసేసారు మొత్తానికి. వీరు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు పంపించారు. లాటరీ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. మీరు కనుక లాటరీ తగిలితే ఒక ఎంత తగిలితే బాగుండనుకుంటున్నారు, దాంతో ఎంత ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ మనీతో నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244884 అనే నంబర్కి. అండ్ రైట్ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను వ్యాజ్య కనిష్క.

భారతీయ ఫ్యామ్ 101.3 అని నేను మీ ఆర్జే కనీష్ గా మనం ఉన్నాం. సందరి సందరిలో మన వాళ్ళు దుకాణం పొడవు అని వీటిలన్నింటినీ కూడా అంటే ఈ మూడు వర్డ్స్ ని కూడా ఫిల్ చేయడానికి ఒక 5 boxes ఇస్తే కనుక ఇంగ్లీష్ లో ఎలా ఫిల్ చేస్తారు అని చెప్పి అడిగాను అనమాట. మన వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, కనకారావు గారు పెడ నుంచి దరువు మూవీ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు అనమాట ఈ క్వశ్చన్ కి కూడా. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి అంటూ పంపించారు కర్ణాటక నుంచి, నాకు లాటరీ వస్తే మెగాస్టార్తో సినిమా చేస్తా అంటున్నారు. ఆహా, ఒక రేంజ్ ఇమాజినేషన్ ఉందండి. మాచాని నాగరాజు గారు భువనేశ్వరి కొడుమూరు నుంచి పంపించారన్నమాట, కొండపేట నుంచి. జవాబు అంటున్నారు, నాకే కనుక లాటరీ డబ్బులు వస్తే నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడాను భగవద్గీత, శ్రీమద్ రామాయణం ఈ రెండు రకాల గ్రంథాలను పంపిణీ చేద్దాం అనుకుంటున్నానండి అంటున్నారు. మొత్తానికి భాస్కర్ పెడ నుంచి స్మాల్ అంటున్నారు, యాక్చువల్లీ దుకాణం పొడవు అని అనే దాంట్లో ఇది సెట్ కాలేదు, ఇంకేదైనా వర్డ్ ఆలోచించండి. కొంచెం దగ్గరకు వచ్చేసారు. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారనమాట. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇంతకి పంపించింది పడన జోగారాంధ్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాంగ్ ఆన్సర్. దరువు మూవీ కరెక్ట్ ఆన్సర్ అండ్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వంగ శివయ్య గారు, ముంతా పెద్దన్న గారు వీళ్ళందరూ కూడా పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. దరువు మూవీ అండ్ కరెక్ట్ ఆన్సర్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుంచి, గుడ్ ఈవినింగ్ కనిష్క గారు అంటూ నిజం చెప్పాలంటే అనే పాట రంగారెడ్డి జిల్లా నుంచి అంటూ పంపించారు. ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ కూడా పంపించారు. నరేష్ అయ్యార్ సంగీతం కూర్చారంటారా. మొత్తానికి ఇంత డీటెయిల్డ్గా పంపిస్తారనుకోలేదు. దరువు మూవీ కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు దరువు మూవీ అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సతీష్, సాహితి, సుహాన్ బొలాపూర్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ నుంచి పంపించారు అనమాట. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రేమ్ ఓకే ఫ్రమ్ మచిలీపట్నం అంటారా. ఆన్సర్ వచ్చి నా ఒపీనియన్ నా దుకాణం అనుకుంటున్నాను. ఓకే దుకాణం అంటే షాప్. ఓకే ఇలా చేశారు కానీ మొత్తానికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మొదట్లో రాంగ్ అనిపించినా కానీ దరువు సాంగ్ అంటూ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా అంటున్నారు. పోకిరి మూవీలు అనేది అంటున్నారు, కాదండి. ఓహో ప్లే చేయమంటారా, కష్టం అండి. నాగ కృష్ణ గారు పంపించారు. నెక్స్ట్ లత ఫ్రమ్ ఉయ్యూర్ని

పంపించారు, స్పేస్, స్టోర్, స్టాల్ అంటున్నారు. ఆప్షన్స్ ఇచ్చారు నాకు, నాకు ఆన్సర్ పంపిస్తే చాలు. మొత్తానికి మీ మూడు ఆప్షన్స్లో ఒక ఆన్సర్ కరెక్ట్ అనమాట. అనిష్క గారు, పాట అంటూ పలానా పాటలు చాలా బాగున్నాయి అంటారా? ఓకే, బాగా వాయిస్ సో స్వీట్ మేడం అంటున్నారు మురళి. థ్యాంక్ యూ. అండ్ జాప భువనేశ్వరి, భూలక్ష్మి వెల్లుల్ల నుంచి పంపించారు మీరు వినిపించిన పాట, ధరువు మూవీలోనిది అంటున్నారు. నెక్స్ట్ ధరువు మూవీ అంటూ గుంటూరు జిల్లా నుంచి దాసిరిపాలెం నుంచి శివదాసు రెడ్డి, తిరుపతమ్మ వీళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులు కలిసి పంపించారు. అమ్మో, ఇంకా చాలా మెసేజెస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. మొత్తానికి ఇంకెవరు మెసేజ్ చేయకండి, మన షో కంప్లీట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. కనిష్క మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. పెడన జోగనందన కాల్ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, ఆహా ఇది కదా నేను అడిగింది. ఇలా క్లారిటీగా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేశానండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి మొత్తానికి మీరు పంపించారు. పెడన్ నుంచి ప్రభాకర్ రావు గారు గంగ భవాని ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అంటున్నారు. ఇంతకీ ఎవరు మీ పేరు ఊరు ఏమీ చెప్పలేదండి. భాస్కర్ పెడన్ నుంచి పంపించారు. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ ధరువు మూవీ అంటున్నారు. సూపర్ సాంగ్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ అంటున్నారు. మొత్తానికి నేను ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. ఇప్పుడు అన్ని అంటే ఇంగ్లీష్లో ఆల్ అని వస్తుంది. పొడవు అంటే టీఏఎల్ఎల్ టాల్ అని వస్తుంది. అంటే ఆల్కి ముందు టీ పెడితే సరిపోతుంది. దుకాణం అంటే మనం షాప్ ఒకటే కాదు, ఇంగ్లీష్లో స్టాల్ అని కూడా అంటాం అన్నమాట. సో టాల్కి ముందు ఎస్ పెడితే స్టాల్ అయిపోతుంది. సో మొత్తానికి 5 బాక్సెస్లో మనం ఈ 3 పదాలని చక్కగా కూర్చేసాం అన్నమాట. అది ఆన్సర్. గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ విన్నారని అనుకుంటున్నాను. గాయత్రి తిరుపతి నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎంఎస్ నారాయణ ప్రసన్న ఫ్రమ్ నర్సరావుపేట పంపించారు. మొత్తానికి మనకు వచ్చిన మెసేజ్ అని కంప్లీట్ చేసేసాము. ఈరోజు సక్సెస్ఫుల్గా మన సందరిని కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్గా మీ అందరి కోసం ఒక సాంగ్ ప్లే చేస్తూ జెమిని మూవీలోంచి మీకోసం బై బై చెప్పేస్తున్నాను. సందరికి నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ ఉంటుంది, స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్. సో డెఫినెట్గా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి FM 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఒక 35 మినిట్స్ అవుతుంది స్టూడియోస్ లో సమయం. మరి ఇప్పుడైతే వివిధ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఒకే హీరో సాంగ్స్ అంటే అల్లు అర్జున్ మూవీస్ లోంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీరు సాంగ్ నా సామి సాంగ్ వినేశారు, అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం బ్యూటిఫుల్ లవ్ సాంగ్ అండ్ ఇంకా కొన్ని అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీస్లోంచి, సరైనోడు మూవీలోంచి, అతిలోక సుందరి అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోంచి శీతాకాలం అనే సాంగ్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నా పేరు సూర్య, నాయిల్ ఇండియా మూవీలోంచి ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.